ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారం, ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 56 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ముందుగా విందాం. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషుగారి వివరణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషుగారి వివరణ వింటారు.
2: ఈ మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి క్రమంలో ఆరాధిస్తారు. వందే వాంఛితలాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని. దుర్గామాత మొదటి స్వరూపం శైలపుత్రి నామంతో ప్రసిద్ధి చెందింది. పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయ్య అవతరించినందున ఈమెకు శైలపుత్రి అనే నామం వచ్చింది. వృషవాహనారూఢయైన ఈ జగన్మాత పూర్వ జన్మలో దక్ష ప్రజాపతి పుత్రిక. అప్పుడు ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంది. ఓసారి దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని ఆచరించాడు. దేవతలు తమ తమ యజ్ఞభాగాల్ని స్వీకరించడానికి దక్షుడు ఆహ్వానించాడు, కానీ పరమశివుణ్ణి మాత్రం ఆ యజ్ఞానికి పిలవలేదు. తన తండ్రి ఒక మహాయజ్ఞం చేస్తున్న విషయం ఆమెకు తెలిసింది. అక్కడికి వెళ్ళడానికి ఆమె మనస్సు ఉబలాటపడింది. అప్పుడు ఆమె శివుడితో తన కోరికను వెల్లడించింది. బాగా ఆలోచించాక శివుడు అన్నాడు, కారణమేమిటో కానీ మీ నాన్న మనపై కినకపోనాడు. అతడు తన యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించాడు, కానీ యజ్ఞభాగాలను కూడా వారికి సమర్పిస్తున్నాడు, కానీ ఉద్దేశ్యపూర్వకంగానే మనల్ని పిలవలేదు, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇటు పరిస్థితుల్లో నీవు అక్కడికి ఏ విధంగానూ వెళ్ళడానికి మంచిది కాదు. అంటే ఈ శంకరుడి యొక్క హితవచనం ఆమె చెవికి ఎక్కలేదు. ఈ యజ్ఞం అనే మిషతో అక్కడికి వెళ్ళి ఆ తల్లిని తోబుట్టును చూడొచ్చనే కోరిక ప్రబలంగా ఉండడంచే అనుమతించడం కోసం ఆమె శంకరుడిని పట్టుబట్టింది. ఇక ఆమె పట్టుదలను శంకరుడు అనుమతించాడు. సతీదేవి తన ఇంటికి చేరినప్పుడు అతడి వారు ఎవ్వరూ ఆమెతో మాట్లాడలేదు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకున్నారు. తల్లి మాత్రం ఆమెను ప్రేమతో కౌగలించుకుంది. తోబుట్టుల మాటల్లో వ్యంగ్యం పరిహాసం నిండింది. తన వారి ప్రవర్తనకు ఆమె మనస్సు నొచ్చుకుంది. అందరిలో కూడా శంకరుని పట్ల నిరాదరణ భావమే ఉండడం ఆమె గమనించింది. తండ్రి అయిన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడాడు. ఇదంతా చూసిన సతీదేవి హృదయం క్షోభతో, గ్లానితో, క్రోధంతో ఉడికిపోయింది. పరమేశ్వరుని మాట పాటింపగా నేను ఇచ్చరికి వచ్చి పెద్ద పొరపాటు చేశాను అని ఆమె తలంచింది. తన పతి అయిన పరమేశ్వరునికు జరిగిన ఈ అవమానాన్ని సహించలేకపోయింది. వెంటనే ఆమె తన రూపాన్ని అక్కడనే యోగాగ్నిలో భస్మం చేసుకుంది. అశనిపాతం వలె దారుణ దుఃఖకరమైన ఈ సంఘటన గురించి విని పరమేశ్వరుడు మిక్కిలి క్రుద్ధుడయ్యాడు. ఆయన తన ప్రమదగణాల్ని పంపి దక్షుడి యజ్ఞాన్ని పూర్తిగా విధ్వంసం చేశాడు. సతీదేవి యోగాగ్నిలో తన తనువు త్యజించి మరు జన్మలో శైలరాజైన హిమవంతుడికి పుత్రికగా అవతరించింది. ఇప్పుడు ఆమె శైలపుత్రిగా రూఢికెక్కింది. పార్వతి, హైమవతి ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి ఆమె హైమవతి రూపంలో దేవతల గర్భాన్ని అణిచింది. శైలపుత్రి అవతారంలో ఆమె పరమేశ్వరుణ్ణే మళ్లీ పరిణయమాడింది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరుడికి అర్ధాంగి అయింది. నవదుర్గంలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు, శక్తులు అనంతాలు. నవరాత్ర ఉత్సవాలలో మొదటి రోజున ఈ దేవికి పూజలు శైలపుత్రి రూపంలోనే జరపబడతాయి. మొదటి దినం యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సును మూలాధార చక్రంలో స్థిరపరుస్తారు. దీంతో వారి యోగ సాధనలు అనేవి ఆరంభమవుతాయి. ఇంకా ఏమిటి అనంటే, నవరాత్రులలో ఈ రోజు ఈ రూపంలో అమ్మవారిని ఆరాధించమని శాస్త్రాలు చెప్తాయి. కానీ ఈరోజు ఈ అలంకారం చేయండి, ఈరోజు ఇలా చేయండి అని శాస్త్రాలు ఎక్కడా చెప్పవు. మరి ఎందుకు శాస్త్రంలో చెప్పబడిన అలంకారాలు అమ్మవారికి ఎందుకు చేయాలి అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు శాస్త్రవచనం ఇంకోటి ఉంది. అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాద్ అభిరూప్యాచ్య బింబాచ్య దేవ సాన్నిధ్యమిచ్చతి. అర్చకుని యొక్క తపోయోగం, ఆ అమ్మవారికి చేయబడే అర్చనాతిశయములు. అంటే ఇవి, ఈ అర్చనాతిశయములు ఎలా ఉండాలి? సంప్రదాయానికి విరుద్ధం కాకూడదు, శాస్త్రానికి విరుద్ధం కాకూడదు. శాస్త్ర నిర్దిష్టమైన సంప్రదాయములను, ఆ తత్వజ్ఞానములను సమన్వయపరుచుకొని అమ్మవారికి ఈ అర్చనాతిశయములనే జరపడం వల్ల ఆ మూర్తి తేజోవంతమై భక్తులను అనుగ్రహిస్తుంది. ముందు సాధనకు ఉపక్రమించిన భక్తుడికి చిన్న పిల్లలా కనపడుతుంది, కాబట్టి మనం బాలగా అలంకరిస్తారు.
1: ఇంతవరకు మీరు శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషుగారి వివరణ విన్నారు.

శ్రోతలు, తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు సూర్యస్తుతి భక్తి గీతాలు విన్నారు. మరి ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

శ్రోతలు, ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట 2వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా వెదురు హస్తకళ ఉత్పత్తులు, చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంక్ రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ
1: గ్రూప్ డి టైప్ 1, టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్డు నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కావచ్చు, బంగళాలు కావచ్చు, జడ్జిస్ బంగళాలు కావచ్చు డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్టాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ 2వ రోజైన ఈరోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్టంలో 64, పొరుగు రాష్టాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9

0: 30 నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణానీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా నవరాత్రుల నవరూపాలు, అమ్మవారి అవతారాల విశేషాల గురించి శ్రీ నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ శాస్త్రి గారి ప్రసంగం వినవచ్చు.

అనంతరం 8 గంటలకు ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొంకపాక గ్రామం పర్వతగిరి మండలం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 10:00 పూలపాట రూపకం ప్రసారమవుతుంది. 10:30 నుండి 12:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 12:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు. 12:40 1:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 3:00 నాటిక ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 చిత్రసీమ, రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక. నివేదికను అందిస్తారు డి వీణావాణి.
1: హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ రహదారిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ వంతెన నిర్మాణం పనుల కోసం 2,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎండీఆర్ ప్లాన్ 2026-27 కింద ఈ అదనపు బడ్జెట్ ను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 468 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసిందని తెలిపారు. గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ మార్గంలో ఈ హైలెవెల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజల సుదీర్ఘకాల రవాణా ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. హనుమకొండ జిల్లాలోని భద్రకాళి ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దసరా పర్వదిన

0: దినం నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులను వేగవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా సజావుగా సాగాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్టులో భాగమైన గౌరవెల్లి కెనాల్ భూసేకరణ పనులు హనుమకొండ జిల్లాలో తుది దశకు చేరుకున్నాయి. గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని అనుసంధానించి ఆయకట్టు ప్రాంతాలను స్థిరీకరించడంతో పాటు విస్తృతమైన ఆయకట్టును సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీంతో భీమదేవరపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడా తదితర మండలాల్లో భూసేకరణ జరుగుతోంది. హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్ భీమదేవరపల్లి మండలంలోని గౌరవెల్లి కెనాల్ భూసేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్లారం గ్రామంలో పర్యటించిన ఆయన కెనాల్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న బాధిత రైతులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పట్టభద్రులైన ఓటరు ఓటరుగా నమోదుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదుపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు కోసం గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఫారం 18 ద్వారా అన్ని వివరాలను నింపి గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. గ్రేటర్ వరంగల్ సమగ్రాభివృద్దికి ప్రపంచ బ్యాంక్ తగిన సహకారం అందిస్తుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి పూనం అహ్లువాలియా ఖినిజ్ వెల్లడించారు. ఇటీవల హనుమకొండలోని కూడా సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం అహ్లువాలియా ఖినిజ్, అపూర్వ సెన్ని, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా, వెంకట్రావులతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వరంగల్ మహానగరాభివృద్ది కోసం మల్టీలెవెల్ పార్కింగ్, సెంట్రల్ ఫుడ్ ప్లాజా, రోప్వే, సెంట్రల్ బిజినెస్, స్మార్ట్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వివరాలను దృశ్య రూప ప్రదర్శన ద్వారా అధికారులు వివరించారు. వరద ముంపు నివారణ ప్రాజెక్టుకు నిధులివ్వాలని ప్రత్యేకంగా విన్నవించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన 300 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని, అందులో భాగంగానే జిల్లాలో పర్యటిస్తున్నట్టు ప్రతినిధులు తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేట శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ప్రస్తుతం సిటీ బస్సుల రాకపోకలు కొనసాగుతున్న రైల్వే స్టేషన్ ముందున్న స్థలాన్ని రైల్వే పాఠశాల స్థలం, రైల్వే స్టేడియం ప్రాంతంతో పాటు స్టేడియానికి ఎదురుగా ఉన్న రైల్వేకు చెందిన సుమారు 1 ఎకరం భూమిని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద శాశ్వత బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన రైల్వే శాఖ ద్వారా ప్రతిపాదిత భూమిని సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. పాడి గేదెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ కుటుంబాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ముందడుగు వేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పాడి గేదెల పెంపకంతో ప్రతి నెల నమ్మకమైన ఆదాయం వస్తుందన్నారు. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యనందించే లక్ష్యంతో జర్మనీకి చెందిన ప్రఖ్యాత రూట్లింగెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
1: మీరింతవరకు హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు డి వీణావాణి. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నై

0: లో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూరు బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమకల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదకద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమో ఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్ద

వెన్నెముదల బతుకమ్మలు, అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ, అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారానికి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం OHCHR వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా OHCHR ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోని భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 1 ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఉదయ తరంగిణి. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నవరాత్రుల నవరూపాలు

0: అమ్మవారి అవతారాల విశేషాల గురించి శ్రీ నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ శాస్త్రి గారి ప్రసంగం విందాం.
1: శ్రీమాత్రే నమః. ప్రస్తుతము ఈ యొక్క త్రినగరిలోని ఉన్నటువంటి భక్తజనులను అందరికీ కూడా కాపాడేటువంటి ఆ కల్పతల్లి అయినటువంటి ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి భద్రకాళి పద్మాక్షి రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సర ఆశ్వీద శుద్ధ ప్రతిపద నుండి ఆశ్వీద శుద్ధ దశమి వరకు కూడా దేవీ శరణవరాత్రి మహోత్సవములని అత్యంత వైభవముగా మనకు శాస్త్రానికి అనుగుణంగా ఉండే విధంగా మనము ఇట్టి శరణవరాత్రులు నిర్వహిస్తుంటాము. ఇందులో భాగంగా ప్రాంతీయ ఆచారంతో కలిగినటువంటి గొప్పనైనటువంటి పండుగ కూడా మన తెలంగాణ ప్రాంతంలో మహిళామణుల చేత ఈ యొక్క సద్దుల బతుకమ్మ అనేటువంటి ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకుంటుంటాము. 10వ తారీఖున అమావాస్య నుండి మొదలై ఎంగిలి పూలు బతుకమ్మ అంటుంటాము. 10వ తారీఖు నుంచి మొదలై 9వ రోజు తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా 9వ రోజు నిమజ్జనము చేసేటువంటిదే మనకు గొప్పనైనటువంటిది. కాబట్టి దానికి ఆ యొక్క సద్దుల బతుకమ్మ రోజు మహిళామణులు కూడా దీనికే పుష్పగౌరీ వ్రతము అనేటువంటి పేరు కూడా మనకు సార్థకత ఉంది. ఒకనొక సందర్భంలో మన తెలంగాణలో ముఖ్యంగా ఓరుగల్లులో మనకు ఈ యొక్క బతుకమ్మ గురించి చాలా అనేక రకాలైనటువంటి కథలు అనేకమైనటువంటి చరిత్రలో మనకు చాలా ఉన్నాయి. శాస్త్రం కూడా ప్రకృతి ఆరాధన అని చెప్పింది. బతుకమ్మ అనగా అక్కడ మనమేమో విగ్రహము కానీ ఏది పెట్టము, కేవలము మనకు సామాన్యమైనటువంటిగా దొరికేటువంటి పసుపు కుంకుమ ఈ యొక్క పుష్పాలు ఈ విధమైనటువంటి ప్రకృతిలో మమేకమై ఉన్నటువంటి పత్రాలు పుష్పాల చేతనే అమ్మవారిని రోజొక్క రకమైనటువంటి పూలతోటి అలంకరించి ఆ యొక్క సద్దుల బతుకమ్మ అనేటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటాము. ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవంలో అమ్మని ఆరాధించి ఉపాసించి ముక్తి పొందాలనేటువంటి తపన అందరిలోనూ ఉంటుంటుంది. మరి ఆ విధమైనటువంటి అర్చన ద్వారా అమ్మవారిని ఏ రకంగా ఉపాసించాలి అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు ప్రతీది కూడా శాస్త్రంలో చెప్పబడుతున్నది. అమ్మవారిని ఉపాసించేటువంటి క్రమంలో ఈ యొక్క 9 రోజులు ఎంతో నిష్ఠగా దీక్షతోటి అమ్మవారిని దర్శించడం ద్వారా ఆ యొక్క మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా నశించి మంచి గుణాన్ని సద్బుద్ధిని విద్యను ఇవన్నీ కూడా ప్రసాదిస్తుంది. అందులో భాగమే రోజుకొక అవతారమూర్తి అమ్మవారుగా మనకు దర్శనమిస్తుంటుంది. ఈ యొక్క అలంకరణలోని అంతర్ధానం ఏమిటయ్యా అంటే ఆ రకమైనటువంటి అమ్మవారు ఒకనొక సందర్భంలో రాక్షసుల ప్రభావం పెరిగి దేవతల మీద ప్రజల మీద ప్రభావం బాగా పడి వారు క్షీణించిపోతుంటారట. ఆ సందర్భంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా స్తుతించి అమ్మవారి దగ్గరకు వెళ్తారు. ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే సృష్టి మూలము అమ్మ, మనకు ప్రకృతి ఆరాధనే మనకు అమ్మ. కనబడేటటువంటి పరమేశ్వరుడు మనకు ఎలానైతే ఉంటాడో కనిపించకుండా ఉండేటువంటి ప్రకృతి స్వరూపమే అమ్మ, అందుకని జగదంబ అని కూడా పేరుతో అంటుంటాము. అలా ప్రతి ఒక్కరూ అమ్మను ప్రార్థిస్తుంటారు. ఆ ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఆయుధాలను తీసుకుంటూ అమ్మవారు దశవక్త్ర దశభుజ దశమాలాంజన ప్రభా విశాలయ రాజమాన త్రింశన్ లోచన పాలయ స్ఫురద్ దశన దంష్ట్రాస భీమరూపాహి భూమిప అనేటువంటి యొక్క ఒక్కొక్క దేవతా దగ్గర నుంచి ఆ ఆయుధాలు శక్తి గద శంఖము చక్ర ఈ ఆయుధాలన్నీ కూడా ధరించి అప్పుడు అమ్మవారు రోజుకొక అలంకరణ చొప్పున రోజుకొక రాక్షస సంహారము చేస్తూ ఉంటుంది. మనకు ఈ విధంగా ఈ యొక్క మార్కండేయ పురాణాంతర్గతంగా చండీకల్పంలో మనకు అమ్మవారిని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఒక శ్లోకము ప్రస్ఫుటంగా చెప్పబడుతుంది. ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి శ్రేష్టం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవ దుర్గా ప్రకీర్తితాః అని మనకు శాస్త్రం ఈ విధంగా నిర్ణయించింది. దుర్గామాత యొక్క అమ్మవారిలో మొదటి స్వరూపం శైలపుత్రి. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలాధరాం శైలపుత్రి యశస్వినీం అని మనకు శైలపుత్రి అలంకరణ యొక్క వివరణ తెలుపుతున్నది ఈ యొక్క శ్లోకము. పర్వతరాజైనటువంటి హిమవంతుడి ఇంట పుత్రిక అవంతరించినటువంటి ఈ యొక్క శైలపుత్రి అని పేరు సార్థకమైంది. అమ్మవారు వృషభ వాహనరూఢై ఆ తల్లి కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో కమలాన్ని ధరిస్తూ ఈ యొక్క తల్లి మహిమలు శక్తులు అనేకంగా ఆ రోజటి నుంచి ప్రారంభమవుతుంటుంటాయి. ఈ

యొక్క ఉపాసన ద్వారా భక్తుడి యొక్క మనస్సులోని మూలాధార చక్రంలో స్థిరపరుస్తూ అమ్మవారిని శైలపుత్రిగా అలంకరిస్తూ ఉంటుంటారు, దర్శిస్తుంటారు. ద్వితీయం బ్రహ్మచారిణి దధానాకర పద్మాఖ్యాం అక్షమాలాంక మండలం దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యుత్తమా. అమ్మవారి యొక్క రెండవ స్వరూపము ఈ యొక్క బ్రహ్మచారిణి. ఈ బ్రహ్మచారిణి అనేటువంటి దానికి అర్థం ఏమిటయ్యా అంటే, బ్రహ్మ అంటే తపస్సు, బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థము. వేదస్తత్వం తపో బ్రహ్మ అనగా వేదము తత్వము తపస్సు. ఈ తల్లిని తన కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తూ ఈ తల్లిని పూజించిన సర్వత్రా కూడా అందరికీ సిద్ధి విజయము చేకూరుస్తుంది అని, అదేవిధంగా సాధకుడికి తన మనస్సులోని స్వాధిష్టాన చక్రంలో అమ్మవారు స్థిర నివాసమవుతుంది. మూడవ రోజున చంద్రఘంట అనేటువంటి అలంకరణ. పిండద వరప్రారూఢాం చండకోపోస్త్రకైర్యుత ప్రసాదం తు తనుమే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. ఈ యొక్క అమ్మవారి యొక్క మూడవ స్వరూపము చంద్రఘంట. ఈ తల్లి తన శిరస్సున అర్ధచంద్రుడుగా ఘంటాకృతిలో ఉండడం వల్ల ఈ పేరు సార్థకమైనది. ఈ యొక్క తల్లి హస్తాలలో దశభుజాలలో ఖడ్గము గద త్రిశూలము బాణము ధనస్సు కమలము జపమాల కమండలము అభయముద్రగా ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుండి వెలువడేటువంటి ధనము భయంకరంగా ఉండి క్రూరులైనటువంటి రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త బాధలు కూడా తొలగిపోయి ఇహలోకంలో పరలోకంలో కూడా సద్గతి కలిగిస్తుంది అనేటువంటిది ఈ యొక్క అవతారం యొక్క అర్థం. నాలుగవ రోజున కూష్మాండి అలంకరణ. సురా సంపూర్ణ కలశం రుధిర ప్లుతమేవచ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమం. దుర్గామాత యొక్క నాలుగవ స్వరూపమే కూష్మాండము. దరాహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది, కాబట్టే ఈమెకు ఈ యొక్క కూష్మాండి అని పేరు. ఈమె సర్వమండలాంతర్యామిని, రవిమండలంలో నివసించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ తల్లికి ఉన్నాయి. ఈ అమ్మ 8 భుజాలతో 7 చేతుల్లో కమండలము ధనస్సు బాణము అమృత కలశము చక్రము గద ధరిస్తుంది. 8 చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించే జపమాలను ధరిస్తూ ఈమె సింహవాహనాన్ని అధిష్ఠిస్తుంది. సంస్కృతంలో కూష్మాండము అంటే గుమ్మడికాయ. ఈయనకు గుమ్మడికాయ అంటే ఎంతో బహు ఇష్టము. ఈ దేవిని ఉపాసిస్తే మనస్సు అనాహత చక్రంలో స్థిరంగా ఉంటుంది. 5వ రోజు స్కందమాత. సింహాసనాగత నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. దుర్గామాత యొక్క 5వ స్వరూపము, 5వ రోజు అలంకరణ. స్కందమాత, స్కందుడు అనగా కుమారస్వామి అని, శక్తిధరుడు, దేవసేనల అధిపతి, నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు స్కందమాత అనేటువంటి పేరు వచ్చినది. ఈ తల్లి 4 చేతులతో ఉంటుంది. స్కందుడిని పట్టుకుని పద్మము ధరించి ఎడమ చేతిలో అభయముద్రను కమలాన్ని ధరిస్తూ కమలవాసిని శ్వేతవర్ణము కలిగి ఉంటుంది. సింహవాహనాన్ని అధిష్ఠిస్తుంది. ఈమెను ఉపాసించిన విశుద్ధ చక్రంలోని మనస్సు స్థిర నివాసంగా ఉంటుంది. శ్రేష్టం కాత్యాయ నీచత. 6వ రోజున అమ్మవారిని కాత్యాయని అలంకరణ. చంద్రహాసోజ్వలకర శార్దూలవర వాహన కాత్యాయని శుభం దద్వా దేవీ దానవగాతిని. పూర్వము కతి అనేటువంటి పేరు గల ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడే కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రికుడు అనేటువంటి కాత్యాయన మహర్షి, ఇతడు ఈ దేవి తన కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. తపస్సు ఫలించి మహిషాసురుడిని సంహరించడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరును తమ తేజస్సుల అంశంతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు, కాబట్టే కాత్యాయని అనేటువంటి పేరు వచ్చినది. కాత్యాయని అనేటువంటి మహర్షి ఇంటిలో పుట్టింది. ఈమె చతుర్భుజి. ఎడమ చేతిలో ఖడ్గము పద్మాన్ని ధరిస్తుంది. కుడి చేయి అభయముద్ర వరముద్రను కలిగి ఉంటుంది. ఉపాసించినటువంటి సాధకుడికి మనస్సు ఆజ్ఞాచక్రంలో స్థిర నివాసముగా అమ్మవారు పరిపూర్ణంగా కలుగుతుంది. సప్తమం కాలరాత్రి. ఏకవేణి జపాకర్ణ పూరా నగ్నాఖరా స్థిత లంబోష్ఠి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోళ్ళ సలోల్లోహ లతా కంటక భూషణ వరమూర్ఖ ధ్వజాకృష్ణ కాలరాత్రి అభయంకరి. ఈ తల్లి శరీరము వర్ణము గాఢాంతకారమై నల్లని వలె తలపై కేశాలు విరబోసుకొని మెడలో హారము విద్యుత్ కాంతితో వెలుగుతుంది. ఈమె నాసికలో నుండి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి. ఈమె వాహనము గాడిద.

కుడి చేతిలో వరముద్ర కలిగి ఉంటుంది, ఎడమ చేతిలో ముళ్ళ ఇనుప ఆయుధాన్ని ఖడ్గాన్ని ధరిస్తుంది. చూడడానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తుల పాలిట కల్పతరువు. ఈ తల్లిని గనుక ఉపాసిస్తే మనస్సు సహస్రార చక్రంలో స్థిరంగా ఉంటుంది, సమస్త పాపాలు విఘ్నాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అష్టమి మహాగౌరి 8వ రోజున శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్వాద్ మహాదేవ ప్రమోదరా. ఈమె ధరించేటువంటి వస్త్రాలు ఆభరణాలు అన్ని కూడా తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది, చతుర్భుజి. కుడి చేతుల్లో అభయముద్రను త్రిశూలాన్ని ధరిస్తుంది, ఎడమ చేతుల్లో ఢమరుగాన్ని వరముద్రను కలిగి ఉంటుంది. శివుడిని పరిణయము ఆడాలని కఠోరంగా తపస్సు చేసి అందువలన ఈమె శరీరము నల్లగా అయిపోయినది. ఆమె తపస్సుకు సంతోషపడినటువంటి శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్ధం చేశాడు. ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణ శోభిత అయినది, మహాగౌరీగా విలాసిల్లుతున్నది. ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ కూడా తొలగిపోయి పూర్వజన్మ చేసినటువంటి పాపం కూడా నశిస్తుంది. నవమం సిద్ధిదాత్రి సిద్ధం గంధర్వ యక్షాద్వై అసురేర్ అమరైరపి సేవ్యమాణ సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి సిద్ధులు ఏవైతే ఉన్నాయో, అనిమా సిద్ధి, లఘిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాగామ్య సిద్ధి, ఈ విధమైనటువంటి ఈశిత్వ సిద్ధి, వశిత్వ సిద్ధి, సర్వకామ సిద్ధి, సర్వజ్ఞ సిద్ధి, ఈ విధమైనటువంటి సిద్ధులన్నీ కూడా దూరాశ్రవణ పరకాయన ప్రవేశ వాక్సిద్ధి కల్పవృక్షము, ఈ సృష్టికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ యొక్క అమ్మవారిలో అర్ధనారీశ్వరుడుగా అవతరించి చతుర్భుజి సింహవాహనాన్ని అధిరోహించి కమలవాసిన కుడి చేతిలో గదను చక్రాన్ని, ఎడమ చేతిలో శంఖాన్ని కమలాన్ని ధరించి ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు కూడా లభిస్తాయి అని మనకు తెలుపుతున్నది. చిట్ట చివరిగా అయినటువంటి విజయదశమి రోజున శవరా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆ రోజున అమ్మవారిని రాజ్యాభిషక్తురాలై పట్టాభిషక్తులు చేసి శమి ఆయుధ పూజ కూడా నిర్వహిస్తుంటాము. అస్త్రం శస్త్రరూపేణ వజ్రం పతతి మస్తకే అని మనకు శిక్షా వ్యాకరణలో చెప్తుంది. ఒక శస్త్రాన్ని కానీ అస్త్రాన్ని కానీ మనం సక్రమంగా వాడలేకపోతే అది మనకు రివర్స్లో మనకే శిరఛేదన చేస్తుంది అని మనకు కొన్ని కొన్ని సందర్భంలో తెలుస్తుంది. అలా పురాణాలలో తీసుకున్నప్పుడు ఈ యొక్క ఆయుధాలను శమీ వృక్షం మీద పెట్టి ఆ యొక్క శమీ పూజ చేసినట్టుగా మనకు పురాణ ఇతిహాసాలు తెలుపుతున్నాయి. అదేవిధంగా అందరూ అనుకుంటుంటారు అమ్మవారిని ఉపాసించేటువంటి సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ఉపాసిస్తుంటుంటారు. అంటే మన సాంప్రదాయంలో వామాచారము అని, దక్షిణాచారము అని, అదేవిధంగా శృంగేరి సాంప్రదాయము, కంచి సాంప్రదాయము, ఇంద్రకిలాద్రి విజయవాడ సాంప్రదాయము, ఇలా కొన్ని కొన్ని సాంప్రదాయాలు అనుసరిస్తుంటుంటాము. ఏది ఉపాసించినప్పటికీ చిట్ట చివరిగా మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే, పురాణ ఇతిహాసాలు తెలిపినట్టు భగవంతుని యొక్క సన్నిధిలో అంటే అమ్మ సన్నిధిలో చేరడమే ప్రధాన లక్ష్యము. ఉపాసన పరంగా ఉపాసన అనే దానికి అర్థము ఉప అంటే సమీపమున, ఆసనం అంటే కూర్చోవడము అని అర్థం. అంటే నిత్యము స్మరణ చేత భగవంతుని గాని అమ్మవారి యొక్క సన్నిధిలో కూర్చోవడమే అంటే ఉపాసించడమే ప్రధాన లక్ష్యము. అందులో కొన్ని కొన్ని సాంప్రదాయాలను అనుసరిస్తూ అర్చన నిర్వహిస్తుంటారు, ఉపాసిస్తుంటారు. అందులో మనకు శృంగేరి సాంప్రదాయాన్ని అనుసరించే విధంగా మనమంతా కూడా ఈ యొక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు చండీకల్పంలోని శైలపుత్రి అలంకరణ అనేటువంటి నామంతో ఉన్నటువంటి దాన్ని అనుసరిస్తుంటాము. ఇంకొంతమంది విజయవాడ సాంప్రదాయం ఉన్నటువంటి బాలాత్రిపుర సుందరి అనేటువంటిది, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, దుర్గాదేవి, లలితా మహాత్రిపుర సుందరి, తర్వాత అదేవిధంగా అక్కడ క్షేత్రంలో ఏదైతే అమ్మవారు ఉన్నదో దుర్గాష్టమి అనేటువంటి ఈ యొక్క పేర్లతోటి ఆ యొక్క అమ్మవారిని స్తుతిస్తూ ఉంటుంటారు. ఒక్కొక్క విధమైనటువంటి వారి వారి సాంప్రదాయాలను అనుసరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తెలంగాణలో ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా దాదాపుగా చండీకల్పాన్ని అనుసరిస్తూ అదేవిధంగా శృంగేరి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిర్వహిస్తుంటారు. మనకు ముఖ్యంగా భద్రకాళి దేవాలయంలో కూడా అనేక రకాలైనటువంటి అలంకారణ చేత అమ్మవారిని కూడా అర్చించడం జరుగుతుంటుంది. ఈ అలంకారణ అనేటువంటి విషయంలో మనము ఇంతకుముందు చెప్పుకున్నాము. పూర్వం ఒకనొక సందర్భంలో చండీకల్పంలో చెప్పిన విధంగానే ఆషాఢమాసంలో జరిగేటువంటి కార్యక్రమంలో అమ్మవారు నతత్ర దేశే దుర్భిక్షం నచ దుఃఖం ప్రవర్తతే నాకాలే క్రియతే కశ్చిత్ పూజ్యతే ఎత్ర చండికా అని చెప్తుంది. ఆ అమ్మవారు స్తుతించడం ద్వారా దుఃఖము, దుర్భిక్షము, ఈ విధమైనటువంటి బాధలు,
ఈ విధమైనటువంటి ఏవి కూడా దరిదాపుల్లోకి రాకుండా నేను కాపాడుతాను అని చెప్పి కలవు పరాశర స్మృతి గ్రంథంలో మనకు ఈ

0: విధమైనటువంటి చెప్పుకుంటూ ఆ విధమైనటువంటి దేవాలయానికి అనుసంధానంగా ఉండేటువంటి దేవాలయం ఏ సాంప్రదాయంలో ఉంటుందో ఆ రకమైనటువంటి అలంకరణ చేత పూజా కార్యక్రమాలు నిర్వహించమనేది వారి వారి యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నటువంటిది. అదేవిధంగా విజయదశమి రోజున చిన్న పెద్ద అందరూ కూడా స్మరించదగినటువంటి శ్లోకము, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని స్మరణ చేసుకుంటూ ఆ యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలని, అదేవిధంగా భవిష్యత్తులో కాబోయే రోజులలో ఈ యొక్క ప్రకృతిని కాపాడాలని కోరుకుంటూ ఇతఃఫలం మంగళావాప్తిరస్తు శుభం భూయాత్ లోకా సమస్త సుఖినో భవంతు.
1: శ్రోతలు, ఇంతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా నవరాత్రుల నవరూపాలు, అమ్మవారి అవతారాల విశేషాల గురించి శ్రీ నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ శాస్త్రి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో సినిగీతం విందాం. శక్తి చిత్రం కోసం మణిశర్మ సంగీతం అందించగా శ్రీవర్తిని శరత అలపించిన సాంప్రదాయ గీతం.

0: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
1: పదేళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఇ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసి వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
0: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
1: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
2: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఉదయ తరంగిణి కార్యక్రమంలో మరో సినీ గీతం విందాం. అనురాగ దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం ఆలపించిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: సప్తపది చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన వేటూరు గీతం వినండి.

తరగడదు తరగడదు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
3: నర్తనశాల ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం అందించిన వారు సుసర్ల దక్షిణామూర్తి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: బంగారు బాబు చిత్రం కోసం పి సుశీల, బి వసంత ఆలపించిన ఆత్రేయ గీతం, కెవి మహదీవన్ సంగీతం.

ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్రం వింటారు. ముందుగా వినండి వినత సుత, జయంత సేన రాగం, ఆదితాళం, త్యాగరాయ కృతి.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సైరా ముజ్తబా. ద హెడ్లైన్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు లాంచ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ ఓవర్ 13,000 crore rupees ఇన్ చెన్నై, తమిళనాడు దిస్ ఆఫ్టర్నూన్. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కంప్లీట్స్ 1 year టుడే. Northern Railway says all train services to operate as per their normal schedule today. Navratri, 9-day long festival to worship goddess Durga, begins with religious fervor and gaiety. Saudi authorities say attack on Riyadh airport killed 12 people and wounded over 300. And in men's cricket, India to take on West Indies in third T20 international in Indore this evening. And now the news in detail. Prime Minister Narendra Modi will inaugurate projects worth 13,000 crore rupees in Chennai, Tamil Nadu today. The Prime Minister will flag off the metro rail service of the Chennai Metro Rail project, built at a cost of around 4,900 crore rupees. Mr. Modi will also undertake a ride on the Chennai Metro from Porur Bypass Station to Poonamallee Bypass Station and back. The Poonamallee-Porur corridor features a unique 3.7-kilometer double-decker structure with advanced security.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో మనోరంజని కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు ఈ చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నవారు సాయిలు, సమ్మక్క, పెంటయ్య, సులోచన, శ్రవణ్ కుమార్, వెన్నెల, విష్ణుకుమార్, అనిత, సంపత్, కల్పన, మనోహర్, శ్రీజ, రిత్విక్, పల్లవి, రిషి, కృతిక, ముక్తశ్రీ, సమ్మక్క, రాధ మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా మహమ్మదాపురం గ్రామం నుండి వారి పాటను తెలియజేస్తున్నారు. మరి వీరందరి కోసం అల్లూరి సీతారామరాజు ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన శ్రీశ్రీ గీతం, సంగీతం ఆదినారాయణరావు.

0: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో మనోరంజన్లో ఇప్పుడు వినండి. చంద్రముఖి చిత్రంలోని పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్న వారు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదర్ వీరేష్, శ్వేత, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట చంద్రముఖి చిత్రం కోసం టిప్పు రాజేశ్వరి గంగా ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం, విద్యాసాగర్ సంగీతం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్రోతలు, ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో వనస్థలపురం హైదరాబాద్ నుండి దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృష్ణ, సాయి కృప వీరంతా దేవుళ్ళు చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం దేవుళ్ళు చిత్రంలోని స్వర్ణలత చిత్ర ఆలపించిన జున్నవిత్తుల గీతం, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో మనోరంజన్లో 7YG బృందావన్ కాలనీ ఈ చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నవారు వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరు కోరుతున్న పాట 7YG బృందావన్ కాలనీ. ఈ చిత్రం కోసం కార్తిక్ ఆలపించిన ఏఎం రత్నం శివగణేశన్ గీతం. సంగీతం అందించిన వారు శివగణేశ్.

0: లో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
1: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఈ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
0: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
1: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
2: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపోలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులైన అఖిల్ వర్మ, అర్జున్ వర్మ వీరందరూ కోరుతున్న పాట ఆయుధం చిత్రంలోని పాటను వారి కోసం ప్రసారం చేయమని కోరుతున్నారు. మరి ఆయుధం ఈ చిత్రం కోసం కుమార్ సాను, నిష్మా ఆలపించిన చిన్ని చిరణ్ గీతం, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: హలో మనోరంజన్లో, వరంగల్ జిల్లా నుండి, ఉరుసు గ్రామం నుండి చేరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరు ఏదైనా ఒక మంచి సినిమాలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరి కోసం అమృత చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన వేటూరి గీతం.

తాండ్ర పాపారాయుడు చిత్రంలోని పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నవారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యకుమారి. మరి వీరందరి కోసం తాండ్ర పాపారాయుడు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్, పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో మనోరంజనిలు, రాజా చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న వారు జన్గాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట రాజా ఈ చిత్రం కోసం. చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

0: హలో మనోరంజన్లో చివరిగా విందాం. ముద్ద మందారం చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నవారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకల్లెపల్లి నుండి గంధం తనుశ్రీ, కీర్తి, సురేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరు కోరుతున్న పాట విందాం.
1: చెప్పులు పోయి.

అని పాడాను మళ్ళీ మళ్ళీ. అనరమన మూర్తి పెళ్లి ఇది రాదు మళ్ళీ మళ్ళీ, నవాలి తుళ్ళి తుళ్ళి అని పాడాను మళ్ళీ మళ్ళీ. ఆ సందర్భంలో కన్నెంచి కనిపెట్టి కానీ చడవడోలా పూలు చెప్పులు పెళ్లిలో పోయాయి, అది కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి.

0: శ్రోతలు ఇంతవరకు హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పర్వతగిరి మండలం కొంకపాక పాఠశాల నుండి విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ కొంకపాక విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా గణపతి ప్రార్థన వినిపిస్తుంది. ఎన్ మాన్సా 10th క్లాస్.
2: శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనాం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం

0: ధన్యవాదాలు.
1: ఇప్పుడు గురుస్తుతి వినిపిస్తున్నాడు ఎన్ శ్రీచరణ్, 9th క్లాస్.
2: అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనాశలాకయ శిక్షురున్నీలితం యేన తస్మై శ్రీ

0: ధన్యవాదములు.
1: ఇప్పుడు ఆదివాసి ముద్దు బిడ్డ కొమరం భీం పాట పాడటానికి వస్తుంది బి శ్రావణి, 10th క్లాస్.

0: ధన్యవాదాలు.
1: Now I would like to invite K. Joshna, 10th class, to present English quotations.
2: If wealth is lost, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost. Maintain sound character. Woman loves psychic beauty. Man loves physical beauty. Woman is having mental power. Man is having muscle power. If woman is educated, whole family is educated. If woman is cultured, whole family is cultured. If woman is disciplined, whole family is disciplined. If woman is powerful, whole family is powerful. Silence and smile are two powerful tools. Smile to solve problems and silence to avoid problems. APJ Abdul Kalam. Every successful person has a painful story. Every painful story has a successful ending. Accept the pain and get ready for success. APJ Abdul Kalam. Thank you.
1: తదుపరి మా బడి కవిత వినిపిస్తుంది ఎన్ మాన్సా.
3: ఇదే ఇదే మా బడి, ఇదే మా చదువుల గుడి. కొంకపాక దాని ఊరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాని పేరు. చదువుల తల్లి సరస్వతీదేవి, సర్వేపల్లి రాధాకృష్ణులు స్వాగతిస్తారు అందరికి, స్ఫూర్తినిస్తారు విద్యార్థిని విద్యార్థులకి. అది ఓ అందమైన పాఠశాల ప్రాంగణము. అది ఎన్ఆర్ఐ పేరాల పద్మావతి గారు కట్టించిన భవను. అందిస్తారు ప్రతి ఏట కొంత విరాళము. అది నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఓ వరము. అల్లందాసు భిక్షపతి గారు దానికి హెడ్ మాస్టర్. అచట భౌతిక గణిత శాస్త్ర సేవలు అందిస్తారు కృష్ణ కృష్ణ లింగమూర్తి మాస్టర్స్. అడ్లూరి తెలుగు, హఫీజ్ ఆంగ్లం, రఘుజీ హిందీ, అల్లికల లలిత, ఆటల పాష, శర్మ రమేష్ల కూటమది, డిజిటల్ బోధన, కంప్యూటర్ సైన్స్ ప్రయోగశాలలు, డీసెంట్ లైబ్రరీ, శుద్ధ జలపాక యోగశాలలు, ఆట పాటలతో పాఠాలు బోధించును మా బడి. అందరూ మెచ్చే విజ్ఞానపు గని ఈ బడి. ఇదే ఇదే మా బడి, ఇదే మా చదువులమ్మ గుడి. ధన్యవాదములు.
1: నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వి రితిక్ టు ప్రజెంట్ ప్రోవర్బ్స్.
4: ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. Honesty is the best policy. Time is money. Knowledge is power. No pain, no gain. Better late than never. Actions speak louder. Slow and steady wins. Silence is golden. Easy come, easy go. Unity is strength. Thank you.
1: ఇప్పుడు జీవిత పాఠం నేర్పిన గురువు కథ వినిపిస్తుంది ఎన్ మాన్సా.
3: అనగనగా ఒక ఊర్లో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయన వద్ద చాలా మంది విద్యార్థులు విద్యను అభ్యాసించేవారు. కాల

0: కాలక్రమేణా ఆ విద్యార్థులందరూ పెద్దవారై సమాజంలో వివిధ ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. కొందరు కలెక్టర్లు, కొందరు డాక్టర్లు, మరికొందరు పెద్ద వ్యాపారవేత్తలు అయ్యారు. కొన్నేళ్ల తరువాత ఆ పూర్వ విద్యార్థులందరూ కలిసి తమకు విద్య నేర్పిన గురువుగారిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. గురువుగారు వారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. వారందరూ కూర్చొని మాటల్లో మునిగిపోయారు. సంభాషణ మధ్యలో విద్యార్థులందరూ తమ ప్రస్తుత జీవితాల్లో ఉన్న మానసిక ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు మరియు జీవితంలోని ఆందోళనల గురించి గురువుగారితో చెప్పి బాధపడడం ప్రారంభించారు. గురువుగారు ప్రశాంతంగా విని లోపలికి వెళ్లి ఒక పెద్ద పాత్రలో కాఫీ, అలాగే రకరకాల కప్పులను తీసుకువచ్చారు. ఆ కప్పుల్లో కొన్ని చాలా ఖరీదైన గాజు కప్పులు, క్రిస్టల్ పింగాణి కప్పులు ఉండగా మరికొన్ని చౌకైన ప్లాస్టిక్ మరియు సాధారణ కప్పులు ఉన్నాయి. గురువుగారు వారితో, మీకు కావలసిన కప్పును తీసుకొని కాఫీ తాగండి అని చెప్పారు. విద్యార్థులందరూ వెంటనే ముందుకు వచ్చి అందమైన కప్పులను ఎంచుకోవడానికి పోటీ పడ్డారు. చివరికి సాధారణ చౌకైన కప్పులు మాత్రమే టేబుల్ మీద మిగిలిపోయాయి. మీరందరూ గమనించారా? మీరందరూ ఖరీదైన అందమైన కప్పుల కోసమే పోటీ పడ్డారు. చౌకైన కప్పులను ఎవ్వరూ తీసుకోలేదు. మీ సమస్యలన్నింటికీ మూలమిదే. గురువుగారు మరింత వివరిస్తూ, మీకు నిజంగా కావాల్సింది కాఫీ కప్పు కాదు, కానీ మీరు కాఫీ కంటే కప్పు రూపానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. జీవితం కూడా అంతే. ఈ జీవితం అనేది కాఫీ లాంటిది. మీ ఉద్యోగం, డబ్బు, హోదా, సమాజంలో గుర్తింపు అనేవి కేవలం కప్పులు లాంటివి. కప్పు ఎలాంటిదైనా కాఫీ రుచి మారదు. కానీ మనం అందమైన కప్పుల వెనుక పడి జీవితం అనే అసలైన కాఫీ రుచిని, ప్రశాంతతను ఆస్వాదించడం మరచిపోతున్నాం. ఈ మాటలతో విద్యార్థులకు జ్ఞానోదయం అయింది. కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమే కాకుండా జీవితాన్ని ఎలా జీవించాలో, నిజమైన సంతోషం ఎందులో ఉందో నేర్పిన తమ గురువుగారి పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు సలాం సైనిక అంటూ పాట పాడటానికి ముందుకు వస్తున్నారు బి శ్రావణి, జే రష్మిక.

0: సైనిక. ధన్యవాదాలు.
1: క్షణ కాలంలో వచ్చే ఆనందం, ఆవేశం రెండు అతి ప్రమాదం, ప్రాణాంతకం కూడా. డ్రగ్స్ కూడా అంతే. అందుకే డ్రగ్స్ మహమ్మారిపై పల్లెసుద్దులు చెప్పడానికి మీ ముందుకు వచ్చారు ఏ చరచంద్ర, బి ప్రసాద్, బి శివకుమార్. మ్యూజిక్ వి రితిక్, 10th క్లాస్.

0: గొర్రెల సంగతి గొర్రెల కాస్టోల కెరక, గొర్రెల కాస్టోల సంగతి గొర్రెల కెరక, మరి వాళ్ళ వీళ్ళ సంగతి ఎవరికెరకయ్యా అంటే, సందు చూసుకుని గొర్రెలను ఎత్తుకొని పోయే తోడేలు బావకెరుకో.
1: సొద్దులే చెప్తా మూరన్న మాయన్న, మంచి బుద్ధులే చెప్తా మూరన్న మాయన్న.
0: డాక్టర్ల సంగతి రోగాల కెరుక, రోగాల సంగతి ఏమో డాక్టర్ల కెరుక, మరి వాళ్ళ వీళ్ళ సంగతి ఎవరికెరుకయ్యా అంటే,
1: ఎవరికెరక,
0: రకరకాల విద్యా సంస్థల దగ్గర యువతను పట్టి

0: ఎలా నిజమేనే, ఈ నడుమ ఏడ చూసినా ఎవరిని చూసినా డ్రగ్స్ డ్రగ్స్ అబ్యూజింగ్ గురించే మాట్లాడుకుంటాను. ఇంతెందుకు, మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మాదక ద్రవ్యాల వినియోగం నుండి యువతకు విముక్తి కలిగించేటందుకు నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ అను ప్రచార కార్యక్రమాన్ని ఆగస్టు 2 నాడు ప్రారంభించిండు. ఈ డ్రగ్స్ అబ్యూజింగ్ అంటే ఏమిటో జర చెప్పేయాలన్నా.
1: డ్రగ్స్ అబ్యూజింగ్ అంటే

0: యువతను పట్టి పీడిస్తూ చెడు మార్గంలో నడిపించే పెద్ద సామాజిక సమస్య ఇది ఒకటి తెలుసుకోండి అన్నలారా.
1: పువ్వులాంటి చెల్లెలారో, కాయలాంటి తమ్ముళ్ళారా, డ్రగ్స్ దుర్వినియోగం అంటే ఏమిటో తెలుసుకోండి పిల్లలారా.
0: డ్రగ్స్ వాడకం వలన ఆరోగ్యము క్షీణిస్తూ నేరాలు పెరుగుతాయి, కుటుంబాలన్నీ నాశనమవుతాయి రన్నా.
1: పువ్వులాంటి చెల్లెలారో, కాయలాంటి తమ్ముళ్ళారా, డ్రగ్స్ దుర్వినియోగం అంటే ఏమిటో తెలుసుకోండి పిల్లలారా.
2: ఇలానా పొద్దు పొద్దుగానే మా అయ్య గదిలో అంబరట దౌడకెత్తాడు. ఇక మా బాబాయ్ ఏమో గుట్టుకొనట నోట్లో పోసి మేక నవ్వినట్టు నవ్వుతావు. గవిగుతకి ఇట్లాంటివేనానే?
0: అవునరా, అంబార్ తింటే అడ్రస్ లేకుండా పోతారు. గుట్కాలు తిన్నోళ్ళు గుట్టుకోమంటారు, వాటి జోలికి వెళ్ళొద్దు.
3: ఎల్లన్నా మరి ఈ డ్రగ్స్ ని తెలుగులో ఏమంటారో, అవి ఎన్ని రకాలుగా ఉంటాయో జర చెప్పే.
0: ఒరే రాజన్న, ఒరే మల్లన్న, డ్రగ్స్ ని తెలుగులో మాదక ద్రవ్యాలు అంటారు. ఈ డ్రగ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో పాట వాడి చెప్తున్నాను
4: విను.
0: రకరకాల మాదక ద్రవ్యాలు చూడ

0: మరి ఎల్లన్నా, మనిషికేనా ఈ డ్రగ్స్ దుర్వినియోగం వల్ల సమాజానికి ఏమైనా నష్టం ఉందా? జర చెప్పే ఎల్లన్నా.
1: ఈ సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి, ఆత్మహత్యల ధోరణి కూడా పెరిగిపోతుంది రన్నా.
0: ఎల్లన్నా, గీ డ్రగ్స్ దుర్వినియోగం ఎలా మొదలవుతుందో జర చెప్పే ఎల్లన్నా.
1: గీ డ్రగ్స్ చాలా సరదాగా మొదలై ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉన్నది రన్నా. కాసేపు మనం శుద్ధులు చెప్పుడు ఆపి మన కళాకారులు పాట పాడి వినిపిస్తున్నారు. విను రన్నో.
2: సరదా సరదాగా నువ్వు గుక్కా గంజాయి తాగి మత్తుకు నవ్వు బానిసైతే చిన్నోడా.

0: సహకారం అందిద్దాం త్వరగా త్వరగా. నువ్వు గుట్క గంజాయి మాని బతుకును నువ్వు మార్చుకుంటే చిన్నోడా సరదా సరదాలు నింపే నిజమైన సంతోషం బ్రతుకంతా చూడవచ్చు కుర్రోడా.
1: అబ్బా ఎల్లన్నా గా జోష్నక్క ఎంత మంచి పాట వాడు చెప్పిందే.
2: అవునరా ఈ డ్రగ్స్ వాడడానికి గల కారణాలు చెప్తున్నాను వినురన్నో. మానసిక ఒత్తిడి మరియు ఆందోళనతో మొదలవుతాయి చెడు స్నేహాలు, కుటుంబ గొడవలు, సరి అయిన పరివేక్షణ లేక ఇతరుల యొక్క బలవం తంటూ ఆట విడుపుగా అలవాటైతే జాపకిందియా నీరులా.

0: ఎలానా, ఈ డ్రగ్స్ దుర్వినియోగం అరికట్టడానికి ఏమైనా ఉపాయం లేదానే?
1: ఉందిరా, కానీ ఈ సమాజం, యువత అందుకు సహకరించాలి. ఇప్పటికే ప్రభుత్వం విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరం వరకు డ్రగ్స్ అమ్మకం జరిగినట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. ఇంకా పొరపాటున ఎవరైనా ఈ డ్రగ్ అడిక్ట్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిఅడిక్షన్ సెంటర్ కు తీసుకుని వెళ్లాలి. వైద్యం చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, డ్రగ్స్ అలవాటును మానిపిస్తారు. నువ్వా నేనా కాదు, ఈ డ్రగ్స్ దుర్వినియోగం నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఏకం కావాలని, డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడానికి కృషి చేయాలి అని కోరుకుంటున్నాం. సే నో టు డ్రగ్స్. దండాలు దండాలు మా అన్నలారా, దండాలు దండాలు మాయ కలర, మరవద్దు మరవద్దు మా అన్నలారా, మా మాట మరవద్దు మరవన్నార. జయము జయము మన భారత భూమికి జయము గలుగు గాక తల్లి, జయము గలుగు గాక.
0: ధన్యవాదములు.
2: ఇంతవరకు మీరు చిన్నారి లోకం కార్యక్రమంలో ZPHS కొంకపాక విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత రాయబారపు గీతశ్రీ.
3: కార్యక్రమంలో సినీ గీతం విందాం. హాయ్ నానా ఈ చిత్రం కోసం హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించి పాడిన పాట వినండి. గీత రచన అనంత శ్రీరామ్.

విమానం ఈ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట వినండి. గీతరచన మరియు సంగీతం చరణ్ అర్జున్.

0: శ్రోతలు, చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం పూల పాట రూపకం వింటారు.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం పూల పాట బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక రూపకం. రచన డాక్టర్ గట్టిక విజయ్ కుమార్. వ్యాఖ్యానం శ్రీమతి చైతన్య, శ్రీ అడవి రాజబాబు. నిర్వహణ అడవి రాజబాబు. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్.

0: అంటరాని పూలను అందలమెక్కించే వేడుక ప్రపంచంలోనే బతుకమ్మ ఓ అద్వితీయ గీతిక. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర, ప్రత్యేక నేపథ్యం ఉంది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, జీవన విధానానికి, ఆచార సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. విముక్తి పోరాటంలో ఉద్యమ గీతమై ఉయ్యాల పాటలతో ఉర్రూతలొగించిన బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో విజయ గీతికల పట్టాభిషక్తురాలైంది. పూల పండుగగా, బతుకుకు భరోసా ఇచ్చే పర్వదినంగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన బతుకమ్మకు ఆధ్యాత్మిక, పౌరాణిక గాథలు, మానవ సంబంధాలు, శాస్త్రీయ కారణాలు అనేకం నేపథ్యంగా ఉన్నాయి. ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎందుకు వచ్చిందో కారణాలు తెలియవు. పౌరాణిక నేపథ్యమో, జానపద సాహిత్యమో ఈ బతుకమ్మను కాపాడుతూ వచ్చింది. తెలంగాణ ప్రజల బతుకులో భాగమైంది. చివరికి తెలంగాణ ఉద్యమంలో పతాక శీర్షిక అయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన వేడుక అయింది.
1: అనేక విశిష్టతలున్న ఈ పండుగ తెలంగాణ ప్రాంతానికి

మాత్రమే సొంతం. ఏ పండుగైనా సరే ఊరంతా కలిసి జరుపుకునే ఆచారమున్న తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉద్యమ సమయంలో ప్రజలను సంఘటితం చేయటానికి ఒక ఆయుధం అయింది. బాలగంగాధర తిలక్ గణపతి నవరాత్రుల ఉత్సవాలను స్వాతంత్ర సంగ్రామంలో ప్రజలను సంఘటితం చేసినట్లు బతుకమ్మ అనే ఓ భావోద్వేగ సన్నివేశం కూడా తెలంగాణ ప్రజలను ఉద్యమ సమయంలో కలిపి నడిపించే మంత్రంగా పనిచేసింది.

0: బతుకమ్మ పండుగ 9 రోజుల వేడుక. పిత్రమాసనాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9వ నాడు జరిగే సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ పండుగ. పండుగ జరిగినన్ని రోజులు చెరువుకట్లు, గుడి ప్రాంగణాలు, ఉయ్యాల పాటలు, ఆడపిల్లల ముచ్చట్లు, ఆటపాటలు, చిన్నారుల కేరింతలతో హోరెత్తుతాయి. కలకత్తా నగరంలో కాళీమాత ఉత్సవాలు, మైసూర్ నగరంలో దసరా ఉత్సవాలు ఎంత ప్రత్యేకంగా జరుగుతాయో, బతుకమ్మ పండుగ కూడా తెలంగాణలో అంత గొప్పగా జరుగుతుంది. గణపతి ఉత్సవాల్లో ఖైరతాబాద్ బడా గణేష్ మాదిరిగా బతుకమ్మ పండుగ అంటే హన్మకొండ పద్మాక్షి గుడి దగ్గర చూడాలి.
1: తంగేడు పూలు,

0: కొనుగుపూలు, కట్లపూలు, గడ్డిపూలు ఇలా పూజకు పనికిరాని పూలతో ఏకంగా గౌరమ్మను పూజించే అరుదైన సంప్రదాయం తెలంగాణకు ఉంది. మట్టిపూలను ప్రేమించే మనస్తత్వం ఉంది కాబట్టే తెలంగాణ సమాజానికి మట్టి మనుషుల విలువ తెలుసు. మట్టి మనుషులు మాట్లాడే స్వచ్ఛమైన భాషే తెలంగాణ యాస. అన్నీ ఇక్కడి మట్టితో మమేకమైనవే. మట్టిపూల పరిమళాలే తెలంగాణకు శోభనిస్తాయి. వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సంస్కృతిని, భాషను, యాసను, ఆచార వ్యవహారాలను, పండుగలను పనికట్టుకుని పునరుద్ధరించే పనిలో పడింది తెలంగాణ సమాజం. బతుకమ్మను అధికారికంగా, ఘనంగా నిర్వహించటమంటే కేవలం సంబురాలు చేసుకోవటానికి మాత్రమే కాదు, ఈ ఆరాటం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటానికి.
1: బతుకమ్మ పండుగలో మనం గుర్తించని మరో విశిష్టత ఉంది. సమాజంలో కొంతమంది మనుషులు నిర్లక్ష్యానికి, వివక్షకు గురైనట్లే ప్రకృతిలో కొన్ని అపురూపాలు నిరాదరణకు గురవుతాయి. కొన్ని పూలను గుడిలో పూజకు వాడరు, జడలో అలంకరణకు వాడరు. అసలు ఆ పూలు ఉన్నాయనే సంగతే మనం ఎరగం. కాని అలాంటి పూలకు బతుకమ్మ పండుగ నాడు దేవతలతో సమానంగా పూజలు చేస్తాం. ఎవరూ నీళ్లు పోసి పెంచని మొక్కలకు, ఇంటి పెరడులో చోటులేని పూలకు, గుడికి జడకు పనికిరాని పువ్వులకు ఓ రోజు వస్తుంది. అవే బతుకమ్మ రోజులు. ఈ పండుగ దినాల్లో వాటికోసం గుట్టల వెంట, అడవుల వెంట, చెరువుల వెంట తిరుగుతూ మరీ వెతుక్కుంటాం. అయిష్టం ఇష్టంగా మారుతుంది, అరిష్టమే అదృష్టమనుకునే సమయం వస్తుంది. బంతి, చామంతి, మల్లె, గులాబీ లాంటి పూలను దేవుడి పూజకు వాడతారు. మహిళలు జడలో పెట్టుకుంటారు, అలంకరణకు వాడతారు. వాటిని పెరట్లో ప్రత్యేకంగా పెంచుతారు. నీళ్లు పోసి, మందులేసి కంటికి రెప్పలా చూసుకుంటారు. తంగేడు, గునుగు, బొడ్డుమల్లి, కట్లపూలు, సీతజడపూలు, మందార, తామరపూల లాంటి వాటినెవ్వరూ పట్టించుకోరు. పెంచి పోషించరు, రక్షణలుండవు, ఆదరణ ఉండదు. చిట్టడవుల్లో, చిత్తడి నేలల్లో, ముళ్ల పొదల్లో, గుట్టల్లో, పుట్టల్లో, చెరువుల్లో, బురదల్లో వాటంతటవే పెరుగుతాయి. ఎవరూ పట్టించుకోవట్లేదని ఎదగడం మానవు, పెరగడం మానవు, వికసించడం మానవు. ప్రకృతి సిద్ధంగా కురిసే వాననీళ్లతోనే సరిపెట్టుకుంటాయి. భూమిలో దొరికే పోషకాలని ఆహారంగా తీసుకుంటాయి. కాని వాటి ప్రత్యేకతను నిలుపుకుంటాయి. అలాంటి పూలకు మహర్దశ పట్టే రోజులే బతుకమ్మ రోజులు. పూలను పూజించే ప్రత్యేక పర్వదినాలు.

0: దేవుడి పూజకు పూలను ఉపయోగిస్తారు. కాని పూలనే దేవతాస్వరూపాలుగా కొలిచే అద్వితీయ వేడుక బతుకమ్మ. గులాబీ, మల్లె, చామంతి లాంటి పూలను పూజించరు, పూజకు ఉపయోగిస్తారంతే. కాని తంగేడు, గునుగు, కట్లపూలనంటి వాటికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంటరాని పూలుగా నిర్లక్ష్యానికి గురైన పుష్పాలే అందలం ఎక్కే రోజులు బతుకమ్మ దినాలు. ఇవే కాదు, గుమ్మడికాయను దిష్టి తీయటానికి ఉపయోగించే సంప్రదాయం ఉంది. కాని బతుకమ్మలో అలా కాదు. గుమ్మడి ఆకు బతుకమ్మ ఒడి, గుమ్మడి పువ్వు బతుకమ్మ శిఖరం. ఈ పూల పండుగ ఓ తత్వం కూడా బోధిస్తుంది. సమాజంలో ఎవరి అండా లేకపోయినా సరే స్వతంత్రంగా మనకు మనం ఎదిగితే తప్పక మనకంటూ ఓ రోజు వస్తుంది. ఎవరూ పట్టించుకోరని నిరుత్సాహపడితే మన రోజు వచ్చే వరకు మనం ఉండం. బతుకమ్మ పూల జీవితం చెప్పే సత్యం అదే.
1: వర్షాకాలం పోయిన తర్వాత, చెరువులు నిండిన తర్వాత వచ్చే పండుగ బతుకమ్మ. మళ్లీ వానాకాలం వచ్చే వరకు ఆ నీరే ఊరికి ఆధారం. అందుకే బతుకమ్మలో ఒదిగిన పూలు చెరువుల్లో ప్రవేశించి ఈ నీటిని శుద్ధి చేసే బాధ్యతను తీసుకుంటాయి. బతుకమ్మలో ప్రధానంగా వాడేది తంగేడు పువ్వు. ఈ పువ్వుకు సూక్ష్మజీవులను చంపే గుణం ఉంది. పువ్వు నీటిలో కరిగిపోవడం వల్ల దీనికున్న ఔషధ గుణం రక్త ప్రసరణకు దోహదమవుతుంది. గునుగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. సీతజడ పువ్వు జలుబు, ఆస్తమాను దూరం చేస్తుంది. మందార పువ్వు చుండ్రు రాకుండా అరికడుతుంది. కట్ల పువ్వు తొడిమెలు అజీర్ణం కాకుండా చూసుకుంటాయి. గుమ్మడి పువ్వులో ఏ విటమిన్ ఇచ్చే ఇనుముంటుంది. ఇవన్నీ పూలు నీటిలో కలవడం, చెరువులు కుంటల్లోని నీరు మంచినీరుగా మారి జనానికి రోగాలు నొప్పులు లేకుండా కాపాడతాయి. ఈ పూలకిన్ని మంచి గుణాలున్నా తమకంటూ ఓ సమయం వచ్చే వరకు ఆదరణ దొరకదు. బతుకమ్మ పూల మాదిరిగానే బతుకమ్మ పండుగ గతంలో నిరాదరణకు గురైంది. వివక్షకు గురైన పండుగ ఇవాళ రాష్ట్ర అధికార పండుగైంది. తంగేడు పువ్వు అధికార పుష్పమైంది. బతుకమ్మలాడే చెరువులకు మహర్దశ వచ్చింది. ఎవ్వరికైనా ఓ రోజు వస్తుంది. అప్పటిదాకా పరిమళం, వ్యక్తిత్వం కోల్పోకుండా ఉండడమే బతుకమ్మ నేర్పే పాఠం.

0: కీడించి మేలించమని పెద్దలు చెప్తారు. అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు, బతుకమ్మ చర్చ జరిగినప్పుడు మనం బతుకమ్మ పండుగ ఆయుష్ గురించి కూడా ఆందోళన చెందాలి, ఆలోచించాలి. అట్లయితేనే దాని బతుకు గురించి జాగ్రత్త పడతాం. బతుకమ్మ ఇప్పుడు ఉద్యమ పతాకై ఎగురుతుండొచ్చుగాక. దేశ విదేశాల్లో బతుకమ్మను తెలంగాణ బిడ్డలు ఆత్మీయంగా నెత్తినెత్తుకుంటున్నారు కూడా. కాని ఈ వైభవం శాశ్వతంగా ఉంటుందా అనేదే మనం వేసుకోవలసిన ప్రశ్న. ఈ అనుమానాలకు చాలా కారణాలే ఉన్నాయి.
1: ప్రకృతిలో దొరికే పూలు ఆకులతోనే ఈ పండుగ చేసుకుంటాం. అట్లాంటి పూలలోనే ఔషధ గుణాలున్నాయి కాబట్టి అవి చెరువులోని నీటిని శుద్ధి చేసి మంచినీరుగా మారుస్తాయని శాస్త్రీయ కారణం కూడా ఉంది. బతుకమ్మను గుమ్మడి ఆకులలో పేరుస్తారు. తంగేడు, గునుగు, కట్లపూలు, బంతి, సీతజడ, లిల్లీ, తామర, కలువ, తీగమల్లి, బొడ్డుమల్లి, మందారపూలనే బతుకమ్మలో అందంగా పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. కాని ఈ పూలే లేకపోతే పండుగ ఉంటుందా? ప్రకృతి లేకుంటే, పచ్చని చెట్లే లేకుంటే ఈ పూలు ఉంటాయా? ప్లాస్టిక్ పూలతో కూడా పండుగ చేసుకోవచ్చు. వాటికి సహజ సిద్ధమైన మట్టివాసన పరిమళం ఉంటదా? తంగేడు పూలు పసుపు రంగేసిన థర్మకోల్ తుక్కు సమానమైతదా? మన పండుగ అనిపించుకుంటదా? రికార్డులు పెట్టుకుని డాన్సులేస్తే బతుకమ్మ ఆడినట్టేనా?
0: ఇప్పుడీ పరిస్థితి లేకున్నా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే బతుకమ్మ మనగడకు ప్రమాదం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తంగేడి పూలు సమశీతోష్ణ మండల వాతావరణంలో పెరుగుతాయి. ఎర్రనేలలు, పొదలు, గుట్టలు, చిట్టడవులు తంగేడు చెట్లు పెరగటానికి అనుకూలమైన ప్రాంతాలు. తెలంగాణలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తంగేడు పూలు తెలంగాణలోనే ఎక్కువ. ఇలాంటి అరుదైన ఆవరణను మనం కాపాడుకోవలసిన అవసరం ఉంది.

0: శ్రీ లక్ష్మీబాయి గౌరమ్మ భార్య వైతి వరణకు గౌరమ్మ
1: కనక శ్రీ లక్ష్మీబాయి గౌరమ్మ భార్య వైతి వరణకు
0: గౌరమ్మ కనక శ్రీ లక్ష్మీబాయి.

0: ఇంతకుముందు మనం ఒక ఊరి నుండి ఇంకో ఊరు పోతాంటే దారి పొడవునా తంగేడు పూలు కనిపించేది. ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఇంకొన్నేళ్లకు కనుమరుగు కావా? వేరుశనగ, కంది, జొన్న, పెసర లాంటి మెట్ట పంటల్లో మాత్రమే అంతర మొక్కలకు గునుగు పూలు పూస్తాయి. కాని మనమిప్పుడు వరి, పత్తి, మిర్చి తప్ప మెట్ట పంటలు పండిస్తున్నామా? నల్లరేగడి భూములన్నీ వాణిజ్య పంటలకే పోతే గునుగు పూలకు స్థానమెక్కడుంటది? కట్లపూలను కూడా ఎవ్వరూ ప్రత్యేకంగా పెంచరు. చిత్తడి నేలల్లో, ఇంటి ఆవరణలో, ఎనుగుల వెంట ఇవి వాటంతటవే పెరుగుతాయి. అసలిప్పుడు ఎక్కడన్నా ఖాళీ జాగా ఉన్నదా? ఇండ్ల చుట్టూ కాంక్రీట్ గచ్చిలే కదా, కట్లపూలకు చోటెక్కడుంది? చెరువులు, కుంటల్లో మాత్రమే కలువ, తామర, లిల్లీపూలు సహజ సిద్ధంగా కాస్తాయి. కాని చెరువులే కనుమరుగవుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే ఒకటి అరా చెరువులు మాత్రమే మిగిలాయి.
1: వరంగల్ పద్మాక్షమ్మ చెరువు దగ్గరికి సద్దుల బతుకమ్మ నాడు దాదాపు 50,000 మంది మహిళలు బతుకమ్మలు పట్టుకుని వస్తారు. కాని బతుకమ్మలను వేయటానికి కావలసినంత నీరు ఆ చెరువులో ఉండదు. దాదాపు ప్రతిచోటా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బతుకమ్మను నిమజ్జనం చేయటానికి చెరువులుండటం లేదు. కబ్జాలకు పోను మిగిలిన కొంచెం చెరువులో నీరుండటం లేదు. అలాంటి చెరువులో ఈ పూలకు చోటుంటుందా? ఒకప్పుడు ఏ చెరువును చూసినా రకరకాల పూలు తేలుతూ అందంగా కనిపించేవి. ఇప్పుడు ఒక్క చెరువులో అన్నా పూలు కనిపిస్తున్నాయా? ఇంటి పెరట్లా గుల్లైన భూమిలో మాత్రమే గుమ్మడి మొక్క పెరుగుతుంది. ఆ గుమ్మడాకులనే బతుకమ్మ పేరుస్తారు. అసలిప్పుడు ఇండ్లలో పెంటలున్నాయా? పెంటలే లేనప్పుడు గుమ్మడి మొక్క ఎక్కడి నుంచి వస్తుంది? గుమ్మడాకు ఏడ దొరుకుతుంది? ఇప్పటికే గుమ్మడాకు బదులు వేరే ఆకులను వాడటం ప్రారంభమైంది. పండగకొచ్చిందంటే పిల్లలు అడవిదిక్కుకు పోయి సాయంత్రం వరకు బస్తానిండా పూలు తెచ్చేది. కాని ఇప్పుడు మార్కెట్కు పోయి పూలు కొనుక్కురావలసి వస్తోంది. కొంతకాలం తర్వాత పరిస్థితి ఊహాతీతమేమీ కాదు.
0: పరాయి పాలనలో మన బతుకుల మాదిరిగానే బతుకమ్మ కూడా నిర్లక్ష్యానికి గురైందనేది కాదనలేని నిజం. కాని మన పాలన మనకొచ్చాక కూడా మన పద్ధతిలో మనం బతికితేనే బతుకమ్మకు మనగడ. లేకుంటే ఈ ప్రకృతి పండగ కాస్త కృత్రిమ వేడుక అవుతుంది. బతుకమ్మ మన వారసత్వ పండగ. మన వారసత్వాన్ని కాపాడుకుంటామని చిన్ననాడే ప్రతిజ్ఞ చేసిన భారత పౌరులం మనం. ఆలోచించుకుని అడుగులేయడం ఇప్పుడే ప్రారంభం కావాలి.
2: పువ్వులన్నీ రామా కోలు కలిసి పూచిన్న

0: మనది వ్యవసాయక దేశం. వ్యవసాయానికి పండుగలకు సంబంధం ఉంటది. ఋతువును బట్టి వ్యవసాయం సాగుతుంది. వ్యవసాయంలో వివిధ దశల్లో వివిధ పండుగలుంటాయి. వ్యవసాయంతో ముడిపడున్న పండుగలే అన్ని. కాని రాను రాను వ్యవసాయం దెబ్బతింటోంది. రైతులు వ్యవసాయం వదిలిపెట్టే పరిస్థితి ఉంది. వ్యవసాయమే నరకమైనప్పుడు వ్యవసాయదారులు పండుగలెట్లా చేసుకుంటారు?
1: బతుకమ్మ పండుగ రోజులల్లా మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ, పెసళ్ళు, బెల్లం కలిపి ఇసిరిన సత్తుపిండి పిల్లలకు, యువతులకు, కొత్తగా పెళ్లైన మహిళలకు పెడతారు. అందులో పౌష్టికాహారం ఉంటుంది కాబట్టి అలా పంచుతారు. కాని ఇప్పుడీ పద్ధతుందా? బతుకమ్మ పండుగ నాడు కూడా కుర్కురేలు, లేసులు, లాలిపాపులు, బర్గర్లు, పిజ్జాలు తినే పిల్లలు కనిపిస్తున్నారు.
0: ఒక్క బతుకమ్మ పాట కూడా రాని మహిళ తెలంగాణలో ఒక్కరు కూడా ఉండరని ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి మరో 10 ఏళ్ల తర్వాత కూడా ఇదే మాట చెప్పగలమా? ఇంగ్లీషు మీడియం చదువుల్లో రైమ్స్ వల్లెవేసే మన పిల్లలు ఒక్క బతుకమ్మ పాటైనా నేర్చుకున్నారా? మన బతుకు, మన సంస్కృతి, మన పల్లెల గురించి తెలుసుకుంటున్నారా? బతుకమ్మ పాట పాడుండుంటే ఓ పాఠం ఒప్పచెప్పినట్టు కాదు కదా. బతుకమ్మ గురించి తెలిసి బతుకమ్మ పాట పాడాలి. బంధాల గురించి తెలుసుకుని పదాలు అల్లుకుపోవాలి. అరమెరికలు లేకుండా అందరితో కలిసిపోవాలి. ఆ పరిస్థితుందా? మన భావితరాలను అలా పెంచుతున్నామా?

0: బతుకమ్మ మన సంస్కృతితో పెనవేసుకుపోయిన పండుగ. మన సంస్కృతికి ప్రతీకగా మనం బతుకమ్మను కొలుస్తున్నాం, నిలబెడుతున్నాం. సంస్కృతిని రక్షించుకోవడం, బతుకమ్మను రక్షించుకోవడం వేరువేరు కాదు. మన వ్యవసాయాన్ని వదిలేసి, మన చెరువులను ముంచేసి, మన పొలాలను ప్లాట్లుగా మార్చి, మన బతుకులను పరాయీకరణ చేసి, మన ఆహారపు అలవాట్లను ఆధునీకరణ పేరుతో అధ్వాన్నం చేసుకుని కేవలం బతుకమ్మను మాత్రమే నెత్తిన పెట్టుకుని ఊరేగడం కృత్రిమంగా కనిపిస్తుంది. పరాయి పాలనలో మన బతుకుల మాదిరిగానే బతుకమ్మ కూడా నిర్లక్ష్యానికి గురైందనేది కాదనలేని నిజం. కాని మన పాలన మనకొచ్చాక మన పద్ధతిలో మనం బతికితేనే బతుకమ్మకు మనగడ. లేకుంటే ఈ ప్రకృతి పండుగ కాస్త కృత్రిమ వేడుక అవుతుంది.
1: బతుకమ్మ మన వారసత్వ పండుగ. మన వారసత్వాన్ని కాపాడుకుంటామని చిన్ననాడే ప్రతిజ్ఞ చేసిన భారత పౌరులం మనం. ఆలోచించుకుని అడుగులేయటం ఇప్పుడే ప్రారంభం కావాలి.

0: పండుగ.
1: శ్రోతలు ఇంతవరకు పూలపాట బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక రూపకం విన్నారు. రచన డాక్టర్ గటిక విజయకుమార్, వ్యాఖ్యానం శ్రీమతి చైతన్య, శ్రీ అడవి రాజబాబు, నిర్వహణ అడవి రాజబాబు, పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. ఆట చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా కార్తీక్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆపద్ బాంధవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి అభిమన్యుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి.

0: 9182986142.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆకాశమంతా. ఈ చిత్రం కోసం మధుబాలకృష్ణ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, విద్యాసాగర్ సంగీతం.

సితార చిత్రం కోసం ఇళయరాజ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం ఆలపించిన వేటూరి గీతం.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి జుమ్మంది నాదం. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, గీతామాధురి, బాలాజీ, దీపు ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. అవునన్నా కాదన్నా ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీతం అందించగా ఎస్పి చరణ్, ఉషా ఆలపించిన కులశేఖర్ గీతం.

గంగోత్రి చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాలవిక ఆలపించిన చంద్రబోస్ గీతం.

అన్వేషణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

ముత్యాల ముగ్గు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గుంటూరు శేషేంద్ర శర్మ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

లారీ డ్రైవర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, చక్రవర్తి సంగీతం.

చింతకాలే రవి చిత్రం కోసం విశాల్ శేఖర్ సంగీతం అందించగా, శంకర్ మహాదేవన్, మాలవిక, మహాలక్ష్మి అయ్యర్ ఆలపించిన చంద్రబోస్ గీతం.

డాన్ సీను ఈ చిత్రం కోసం శ్రీకృష్ణ గీతామాధురి ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం వినండి. సంగీతం అందించిన వారు

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం, నేను మీ అశోక్. సంగీత సాహిత్య సమలంకృతం మధురమైన పాట, ఆనంద పరవశం, అనంత భావాల ఆలోచనల సంగమం అమృత గీతం. సంఘం ఏర్పరుచుకున్న రెండు సామాజిక వర్గాల ప్రేమికుల హృదయాలు కలిసిన వేళ. కవిలా అంటారు, కలలే అలలై ఎగసిన కడలికి కలలు ఇలలో దొరకని కలయిక అని. అలాగే భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శృతిలో నా రతినీవని వలపుల హారతి హృదయం ప్రమిదగా వెలిగిన వేళ అంటూ ప్రేమికులారు ఎదురైన సందర్భంలో నీ రాకతో నా గుండె ప్రమిదలా వెలుగుతోందని భగ్న ప్రేమికుడి సాగర తరంగ సాహిత్యమది వేటూరుగారి కలం రేపిన అలల తాకిడి. ఇళయరాజాగారి శాస్త్రీయ సంగీతాన్ని రంగరించి కంపోజ్ చేశారు సీతాకోక చిలుక సినిమా కోసం. అమృత గీతంగా విందాం.

0: మనం అమృత గీతం వింటున్నాం. మాయలోకాన్ని చీకటితో పోల్చుతూ నమ్మకు నమ్మకు ఈరేయిని అంటూ చీకటి గొప్పతనాన్ని, సందేశాన్ని కూడా కలం ద్వారా ఇచ్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రుద్రవీణ సినిమాలో. చరణాల్లో చూడండి, ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో, పొడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు ఏనాటికి అని మేల్కొల్పుతారు సాహిత్యం ద్వారా. కష్టాలు కన్నీళ్లు వచ్చాయనే వెనుదిరగరాదు, ముందుకు సాగిపోవటమే అని ఒక చైతన్యం నింపుతారు, మేల్కొల్పుతారు ఈ పాటలో. తర్వాత చరణంలో కూడా అద్భుతమైనటువంటి అర్థం భావం ఉంటుంది. సంగీత వాయిద్యాలు కూడా జానపదులు పాడుకునే విధంగా ఉంటుంది. అంత అద్భుతంగా ఇళయరాజా గారు కంపోజ్ చేశారు.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో రచ

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. అమృత గీతం వింటున్నాం మనం. సంద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే ఒక మత్స్యకారుడి వద్దకు అభిమానులు తన అల్లరి బృందం వచ్చి సరదాగా సంద్రంపై షికారు చేస్తూ అలా సాగుతూ సముద్రం గొప్పతనం చెబుతూ, నేల కరిగిపోతే సంద్రమే, నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే, నువ్వైనా నేనైనా సంద్రాన మీనాల సందమే, అందరం నీటి చేపలమే అయిపోతాము అంటూ హుషారుగా ఆకాశమే హద్దుగా సంబరాలు జరుపుకోండి అంటూ సిరివెన్నెల గారు నేపథ్యం ఏదైనప్పటికీ ఒక వాస్తవాన్ని, ఒక సందేశాన్ని పాటలో తనదైన సత్యాన్ని రాశారు. ఎంఎం కీరవాణి సంగీతం ఒక ప్రయోగంలా ఉంటుంది. శుభ సంకల్పం సినిమాలో అమృత గీతం ఇది.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22

0: भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया। सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం అమృత గీతం. మనసైన ప్రియుడు శృతిబద్ధంగా డప్పు వాయిస్తుంటే నాట్య కళాకారిణి అయిన ప్రియురాలు అంద సబడు చేయకుండా ఉంటుందా? పాదం సయ్యనకుండా ఉంటుందా? ఉండదు కదా. నాట్య మయూరుల చుమ్మంది నాదం అంటూ నటరాజస్వామి ప్రేసిల తన ప్రియురాలు నాట్య భంగిమలతో మెరుపుంది నాలో అంటే అది నీ మేరి విరుపు అంటారు. ఉరుముంది నాలో అంటే అది నీ మువ్వ పిలుపు అంటూ ప్రియురాలు ప్రతిభను చూపిస్తాడు కవి వేటూరి గారు. కేవీ మహాదేవన్ సంగీతం మువ్వల్లా అలా అలా గుండెలు మీటుతూ ఉంటుంది.

మీరింతవరకు అమృత గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘనస్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్ట్రక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామక్కల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HPDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్యస్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకితభావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్, పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:40 దాటి 28 సెకండ్లు. మారుతున్న జీవన శైలితో ప్రయాణిస్తూనే మంచి ఆరోగ్యం కోసం శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి అంటూ ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం చెబుతోంది

ఈట్ ఫిట్ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఉగాది సినిమా కోసం ఉన్ని కృష్ణన్ పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మరి వాతావరణంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు లేదా శరీరంలో అధిక వేడి పెరిగినప్పుడు మనం డైట్ను మార్చుకోవడం ఎంతో అవసరం అన్నమాట. పూర్వకాలం నుండి మన పెద్దలు వేసవి తాపాన్ని అధిగమించడానికి బార్లీ గింజలతో చేసినటువంటి జావా లేదా బార్లీ నీళ్లను ఎక్కువగా తీసుకునేవారు. ఎందుకంటే బార్లీ ఒక అద్భుతమైనటువంటి సహజ శీతలీకరణిగా పనిచేస్తుందనేది అప్పటి నుంచి వస్తున్నటువంటి నమ్మకంతో పాటుగా మరే రుజువు అయింది కూడా. కాబట్టి కేవలం నీటి రూపంలోనే కాకుండా ప్రతిరోజు ఉదయం తినే ఆహారంలో మరి అల్పాహారంలో మిక్స్ చేసి తింటే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. అది కూడా మరి మనకు ఎంతో ఇష్టమైన ఇడ్లీతో అయితే ఎలా ఉంటుంది, భలే ఉంటుంది కదా. ఎస్, ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం ఈట్ ఫిట్.

కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ కంచె సినిమా నుంచి అభయ్ జోధ్పుర్కర్, శ్రేయా ఘోషల్ పాడింది గీత రచన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంగీతం, చిరంతన్ భట్. మనం వింటున్నాం ఎయిట్ ఫీట్. మరి బార్లీ గింజలతో ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుంది, కానీ నేరుగా కొంతమంది బార్లీ గింజలు తినకపోవచ్చు. బార్లీ గింజలు నానబెట్టినటువంటి నీళ్లు కూడా తాగడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇడ్లీ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, బార్లీ గింజలతో చేసినటువంటి ఇడ్లీని అంటే ఇతర రకరకాలైనటువంటి ఇంకొంచెం వేరే వస్తువులను వేసి కనుక ఇడ్లీ చేసుకుని తింటే మరి చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈట్ ఫిట్కి అంటే మనం ఫిట్గా ఉండడానికి ఈ పదార్థాలు మనకు ఉపయోగపడతాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇలా కూడా చేసుకుని తింటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అయితే బార్లీతో మెత్తడి ఇడ్లీలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సినటువంటి పదార్థాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, కప్పు బార్లీ గింజలు, అరకప్పు మినపగుళ్ళు, టీ స్పూన్ మెంతులు, అరకప్పు అటుకులు, కప్పు ఇడ్లీ రవ్వ, మరి రుచికి సరిపడేంత ఉప్పు, పిండి రుబ్బడానికి నీళ్లు తీసుకోవాలి. ఇక తయారీ విధానం విషయానికి వస్తే మరి మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఇందులో ఆరితేరి ఉంటారు కాబట్టి ఇలా కూడా చేస్తే మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పైగా వేసవి తాపానికి అంటే బాగా ఎండలో మనం తిరిగినప్పుడు ఆ వేడిని తట్టుకోవడానికి మనం ఈ పదార్థాలను తీసుకుంటే దాని నుంచి ఉపశమనం పొందడమే కాకుండా షుగర్ నియంత్రణ కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట. మరి ఆ తయారీ విధానం కూడా తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: ఈట్ ఫిట్ కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ ట్రాక్ నువ్వే నువ్వే సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడింది. గీత రచన సిరివేనల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనము బార్లీతో చేసినటువంటి ఇడ్లీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు తెలిసే ఉండొచ్చు, అయినా కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని నుంచి, అంటే ఉష్ణం నుంచి మనం కొంచెం బాడీ కూల్ అవ్వటానికి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళ యొక్క ఆ డిసీజ్ని నియంత్రణ, అంటే కంట్రోల్లో ఉంచడానికి ఈ బార్లీ గింజలు చాలా చాలా దోహదపడతాయని నిపుణుల యొక్క సూచన అన్నమాట. అయితే తయారీ విధానం గురించి మనం ఆలోచిస్తే, ఒక కప్పు బార్లీ గింజలు, అరకప్పు మినపగుళ్ళు, మనం చెప్పుకున్నాం కదా ఐటమ్స్ అన్నీ కూడా, ఆ టీ స్పూన్ మెంతులను తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మంచినీళ్ళు పోసి కనీసం 6 గంటల పాటు లేదా రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇదంతా మీకు తెలిసిందే. రుబ్బే సమయానికి ముందు ఒక 1/2 కప్పు అటుకులను కూడా కడిగి, అంటే ఇలా కొన్ని వేసుకోవాలన్నమాట మనం ఇడ్లీ తయారు చేసుకుంటున్నప్పుడు. అయితే మన బాడీకి ఏమేమైతే పోషకాలు కావాలో మనం డైరెక్ట్గా తీసుకోకుండా కొన్ని కొన్నిసార్లు మనకు ఇష్టం ఉండదు, అలాంటప్పుడు మనకు తెలియకుండానే కొన్నింటిని అందులో వేసేసి మనం మిక్స్ చేసుకుంటే మనకు కావలసినటువంటి పోషకాలు శరీరానికి అందుతాయి అన్నమాట. అందువల్ల ఇందులో అటుకులను కూడా వేసుకోవాలని చెప్తున్నారనమాట. అలాగే ఒక కప్పు ఇడ్లీ రవ్వను కూడా వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో ఇదంతా తెలిసిందే, నానినటువంటి మినపగుళ్ళు, మెంతులు ఇవన్నీ వేసి కూడా ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తటి నునుపైన పేస్ట్లా రుబ్బి మరి బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా అదే మిక్సీలో జార్లో నానిన మరి బార్లీ గింజలు, నానబెట్టినటువంటి అటుకులు వేసి కొద్దిగా నీళ్లు చేర్చి స్మూత్గా మంచిగా గ్రైండ్ చేసుకుని, బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మరి కాస్త బరకతనం కూడా ఉంటుందన్నమాట.

చేసుకున్న గిన్నెలోకి మినప ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ తీసుకుని, మరి ఇప్పుడు నానబెట్టిన ఇడ్లీ రవ్వను కూడా మరి నీరు ఏమాత్రం లేకుండా గట్టిగా పిండి మిశ్రమంలో వేయాలి. మొత్తాన్ని కూడా చేత్తో ఒకే దిశలో బాగా కలుపుకొని మరి రాత్రంతా మూతపెట్టి పులియనివ్వాలి. తెలుసు కదా ఇది, మరి ఎంత మరీ ఎక్కువగా పులియనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పొంగి మంచిగా చాలా ఫెర్మెంటేషన్గా ఉంటుందన్నమాట. ఈ ఫెర్మెంట్ అవుతుంది, ఫెర్మెంట్ అయినప్పుడు తర్వాత మనం ఇంకా ఆ తర్వాత ఇడ్లీ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే, ఆ ప్రాసెస్ కూడా చెబుతా, వింటూ ఉండండి.

ఈట్ ఫిట్ కార్యక్రమం మనం వింటున్నాం. బార్లీతో చేసినటువంటి ఇడ్లీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బార్లీతో చేసినటువంటి ఇడ్లీ ప్రతిరోజు అల్పాహారంలో తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు బెనిఫిట్స్ అందుతాయి అనేది మనం చెప్పుకున్నాం కదా.

వేడి నుంచి, వేడి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే షుగర్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది పాటిస్తే మనకు ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి నిపుణులు చెప్పినటువంటి అంశం అనమాట. ఫెర్మెంట్ అయినటువంటి పిండిలో నుండి కావలసినంత పిండిని వేరోగ్యంలోకి తీసుకుని మరి తగినంత ఉప్పు వేసి సున్నితంగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇదంతా మీకు తెలిసిందే, ఎందుకంటే రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి. ఆ తర్వాత 10-15 నిమిషాల తర్వాత వచ్చినటువంటి ఇడ్లీలు మనం గనక చూస్తే చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. అన్ని రకాల పోషకాలతో కలిపినటువంటి అవి, మరి అవి మనకు ఇష్టమైనటువంటి లైక్ సాంబార్ కానీ లేకపోతే చట్నీస్ కానీ, ఆ చట్నీస్ కూడా రెగ్యులర్గా ఉండే చట్నీస్ కాకుండా మనం కొంచెం కాస్త పోషకాలు ఉన్నటువంటి చట్నీస్ కనుక వేసుకుని తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది, ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫిట్గా ఉండటం అంటే శారీరకంగా దృఢంగా ఉండటం కాదు, మనం మంచి ఆరోగ్యం మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సాంప్రదాయక వంటకాలపై ఇప్పుడు అందరి దృష్టి మళ్ళిందనమాట, ఎందుకంటే ఈ ఆయిల్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా మరి మంచిగా మెదడు కూడా పనితీరు చాలా బాగుండాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే మనం మానసికంగా కూడా ఫిట్గా ఉంటాము అనేది నిపుణుల యొక్క సూచన. ఇది ఇవాళ ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి ఇందాక విన్న ఆ పాట దీర్ఘ సుమంగళి భవ, ఆ సినిమా నుంచి మరి సౌమ్య పాడిన పాట అది, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు లవ్లీ సినిమా నుంచి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: అక్క పెద్ద మృణాలిని ముందుగా ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో నీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలలో భాగంగా ఈరోజు సాయంత్రం అటుకుల బతుకమ్మకు మహిళలు పూజలు చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక సమీక్ష చేశారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్నినోపై వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్ముందు విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ను కొనేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, కానీ మార్కెట్లో తగిన విద్యుత్ అందుబాటులో లేదన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్నే పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండడంతో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన రేవంత్ రెడ్డి తాగు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక అమల్లో ప్రజలను, భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా అక్షరమూర్తి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. సీతారాంపేటలోని బాల హనుమాన్ మందిరం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ సైక్లింగ్ రైడ్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో మహిళా భద్రత బైక్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ వద్ద ఈ ర్యాలీని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. జలవిహార్ నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ జరిగింది. మహిళల భద్రత, రహదారి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ మహిళా సూపర్ బైకర్లు, స్కూటీ రైడర్లు, సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహిళల భద్రత, హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, బాలికలు విద్యను అభ్యసించేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు మహిళలను గౌరవించే విలువలను కుటుంబ సభ్యులు నేర్పించాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ ఘనంగా ప్రారంభమైంది. నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమర్చి బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరమ్మ ప్రతిమను ప్రతిష్ఠించి ఈ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం మహిళలు, యువతులు బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబురాల్లో 2వ రోజైన నేడు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. 9 రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి 9 రూపాలను 9 రోజుల పాటు ఆరాధించే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు

0: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. శక్తి స్వరూపిణి దుర్గాదేవి దివ్యానుగ్రహంతో ప్రజలందరికీ శక్తి, ధైర్యం, శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలు చేకూరాలని శివ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేటలో వెలసిన రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజు శ్రీ బాలా త్రిపురసుందరిదేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీపాలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని మంత్రి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ పాటలు పాడారు. బతుకమ్మ ఆట పాటలతో రవీంద్ర భారతి ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మలను అలంకరించి ఒక చోట చేర్చి ఆడి పాడారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు పాల్గొన్నారు. సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2021 సంవత్సరంలో 402 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరైనా సిరిసిల్ల జేఎన్టీయూ శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదని లేఖలో ప్రస్తావించారు. మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ పనులు పెండింగ్లో ఉండడంతో ప్రస్తుతం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జేఎన్టీయూ తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు. మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అత్యుత్తమ శిక్షణ అందివ్వడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై అన్ని వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశ సేవ అనే మంత్రంతో సమాజంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, భద్రత అందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. మోదీ నాయకత్వంలో సేవ సుపరిపాలన మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం, వారికి రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించడంలో త్రిపుల్ తలాక్ రద్దు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. సమ్మిళిత అభివృద్ది, మహిళా సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో తెచ్చిన ఆశించిన మార్పును ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
1: త్రిబుల్ తలాక్ ఆచారాన్ని రద్దు చేయడం దేశంలోని కోట్లాది ముస్లిం మహిళల దశాబ్దాల నిరీక్షణకు, ఆత్మగౌరవ పోరాటానికి లభించిన విజయంగా అభివర్ణిస్తున్నారు. మహిళల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ ఈ అన్యాయమైన పద్దతికి స్వస్తి పలకడం సమాజ పురోగతికి ప్రతీకగా భావిస్తున్నారు. ప్రతి మహిళ స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. దేశంలో మహిళా సాధికారతకు బాటలు వేసిన ఈ చారిత్రక నిర్ణయం పట్ల హైదరాబాద్కు చెందిన ఫర్హీన్ బేగం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
2: ట్రిపుల్ తలాక్ కో కానూనీ జుర్మ్ బనానా సిర్ఫ్ ఏక్ బదలావ్ నహీ హై బల్కి యే హమారే దేశ్ మే ఈక్వాలిటీ, జస్టిస్ ఔర్ ఔరతో కీ సేఫ్టీ కీ మజబూత్ గారంటీ హై. గవర్నమెంట్ కా యే ఫైసలా జో హర్ ఔరత్ కో ఆజాదీ ఔర్ ఇజ్జత్ కే సాత్ జీనే కా హక్ దేతా హై, ఆజ్ కీ జనరేషన్ కే లియే ఏక్ ఇన్స్పిరేషన్ హై.
0: మంచిర్యాల జిల్లా అడవుల్లో జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు.

0: మంచిర్యాల జిల్లాను పర్యాటక కేంద్రంలా అభివృద్ధి చేయడంతో పాటు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో హాజీపూర్ మందమరి మండలాల అటవీ ప్రాంతంలో ఈరోజు జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. ఈ పరుగులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులతో పాటు ఇతర దేశాలకు చెందిన నలుగురితో సహా సుమారు 400 మంది పాల్గొన్నారు.
1: నేచర్ లో పోయి వాక్ చేస్తే మంచి ఉంటది. ఈ కన్సెప్ట్ తో ఈ రన్ ని ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్ గా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రం నుండి, వేరే దేశం నుండి కూడా వచ్చారు. ఇది ఒక మెయిన్ సక్సెస్ అన్నమాట. బికాస్ 2-3 పీపుల్ ఫ్రమ్ జర్మనీ, ఫ్రమ్ ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు అంటే దీనిని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మనం తీసుకుని పోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 మరిన్ని వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 59 సెకండ్లు. ఇప్పుడు విందాం చైతన్య స్ఫూర్తి. సమకాలీన సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన సృజనశీలి. ఇఫ్ నాట్ వింటర్ కవిత్వంతో సుప్రసిద్ధి. గ్రీక్ రోమన్ సాహిత్య గాథలు ఇతివృత్తాల ఆధారంగా ఆమె రాసిన కవిత్వాలు వ్యాసాలు మేధావులను కదిలించాయి. ఈరోస్ ది బిటర్ స్వీట్ ఆటోగ్రఫీ ఆఫ్ రెడ్ మెన్ ఇన్ ద ఆఫ్ అవర్స్ రచనలతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు. సాహిత్య సేవలో సుదీర్ఘ కృషికి గాను చారిత్రక కథన సాంప్రదాయాలను మిళితం చేసి తద్వారా వర్తమాన సాహిత్యంలో కొత్త పంథాను ఆవిష్కరించినందుకు గాను స్వీడిష్ అకాడమీ నోబెల్ శిఖరంపై కూర్చోబెట్టింది. ఆ సాహితీ ఉత్తుంగ అక్షర తరంగానికి 2026 గాను 3 రోజుల క్రితమే నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఆ అక్షర యోధురాలే అన్నీ కార్సన్. ఈరోజు చైతన్య స్ఫూర్తులు ఆమె సాహిత్యంలో చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుందాం.

మీరు విన్న పాట ఆలవైకుంఠపురంలో సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం యాసిస్ తమన్. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో తాజాగా ఇటీవలే అంటే 3 రోజుల క్రితం సాహిత్యంలో నోబెల్ బహుమతిని వరించిన అన్నే కార్సన్ గారి జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సాహిత్యంలో చేసిన కృషిని మనం స్ఫూర్తిగా తీసుకుందాము. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి వరించిన కార్సన్ కెనడాలోని టొరంటోలో 1950లో జన్మించారు. చాలాకాలం అధ్యాపకురాలుగా పనిచేసిన ఆమె అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రాచీన సాహిత్యాన్ని బోధించారు. అయితే నోబెల్ అవార్డు కమిటీ ఆమెలోని ప్రతిభను ప్రస్తావిస్తూ వ్యాకరణ పండితులకు పదాలపై ఉండే మోజు, కవయిత్రికి కొత్త అర్థాలపై ఇష్టం, ఈ రెండింటి కలయికే కార్సన్ గారి సాహిత్యమని గొప్పగా కొనియాడుతూ అవార్డును ప్రకటించడం ఆమె లోతైన సాహిత్యానికి గీటురాయి. ఆ సాహితీమూర్తి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట వి సినిమా నుంచి. అమిత్ త్రివేది సహా తిరుపతి పాడిన పాట.

0: సాంప్రదాయ సాహిత్యంతోనే ఆధునిక సాహిత్యానికి కొత్తదనం మధ్య భళ అనిపించుకుని విశ్వ విజేతగా నిలవటం సాహితీ లోకానికి గర్వకారణం. పైగా ఒక మహిళామణి, నిర్విరామ కృషి ఫలంగా కూడా ఈ అవార్డుకు ఆమెనే అర్హురాలని బోర్డు ప్రకటించడం కూడా అనిర్వచనీయమైనటువంటి సంతృప్తి. ముఖ్యంగా ఆమె కవిత్వం, వ్యాసాలు, గద్య రచనలు, అనువాదాలను కలిపి ప్రత్యేకమైన రచన శైలిని విస్తృత చేసుకున్నారు కార్సన్ గారు. ఆ అక్షర కుసుమం గురించి మరి మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప, తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప.

0: మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ డిస్కో రాజా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తిలో తాజాగా సాహిత్యంలో నోబెల్ అవార్డును ప్రకటించినటువంటి అన్నే కార్సన్ గారి జీవిత విశేషాలు, ఆమె చేసినటువంటి సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాచీన గ్రీక్ సాహిత్యాన్ని అనువదించడంలో కార్సన్ గారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. పదాల మూలాలు, భాష, కవిత్వం మధ్య సంబంధాన్ని ఆమె రచనలు విభిన్న రీతిలో మరి ఆవిష్కరించడం అరుదైన అంశం అన్నమాట. 76 ఏళ్ల కార్సన్ గారికి ఈ ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు దక్కడం సాహిత్యానికి తన జీవితాన్ని త్యాగఫలంగా వచ్చిందని అభివర్ణించవచ్చు. ముఖ్యంగా ఆమె కవిత్వంలో అసూయ, ప్రశంసలు రెండూ ఉండటం కూడా గమనించాల్సినటువంటి అంశం. మరింత సమాచారం చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న పాట కలర్ ఫోటో సినిమా కోసం అనురా కులకర్ణి కాలభైరవ పాడిన పాట. అది మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకోనున్న అన్నే కార్సన్ గారి గురించి మనం, ఆమె సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె రచనలు అనువాదాలకు సంబంధించి ప్రస్తుతం వరకు 20కి పైగా పుస్తకాలు ప్రచురితం అయ్యాయన్నమాట. తన ఉత్తమ రచనలకు గాను గ్రిఫిన్ పోయట్రీ ఫ్రైజ్, అలాగే లానన్ లిటరీ అవార్డు వంటి పురస్కారాలు కూడా అందుకున్నారు. తాజాగా ఆమె ఖాతాలో నోబెల్ పురస్కారం వచ్చి చేరి ఆమె జీవితాన్ని పరిపూర్ణం చేసింది సాహిత్య సేవకు గాను.

మీరు విన్న ఆ సూపర్ ట్రాక్ శ్యామ్ సింగ్ రాయ్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడింది. మనం 2026 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన అన్నే కార్సన్ గారి సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె కలం చిందించినటువంటి సాహితీ కుసుమాలను మనం స్ఫూర్తిగా తీసుకుంటున్న ప్రముఖ కవి. మరి చాలామంది ఆమె రచనలోని కథా వస్తువులను బట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాహితీవేత్తలు రకరకాలుగా అభివర్ణించి కీర్తిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. అయితే జీవితంలోని అన్ని పార్శ్వాలను తన రచనల్లో ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు కార్సన్ గారు. అయితే ప్రముఖ కవులు, చాలామంది సాహితీవేత్తలు, తర్వాత వ్యాసకర్తలు, ఇలా ఒకరేమిటి, రెండేమిటి, మూడేమిటి, నలుగురు కాదు, పది మంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది సాహితీవేత్తలు రకరకాలుగా ఆమె రచనల్లో ఉన్నటువంటి అంశాలను బట్టి రకరకాలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎంత అభివర్ణిస్తున్నప్పటికీ ఆమె ఒక ప్రముఖ కవి విమర్శకురాలు గారితో మాట్లాడుతూ తన యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించారు. అంటే తను ఏమనుకుంటున్నారు, తను ఏం సాధించామని మురిసిపోతున్నారా, లేకపోతే ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నారా, ఒక సందర్భంలో ఒక మంచి విషయాన్ని పంచుకున్నారన్నమాట. ఆ విషయం ఏంటో కూడా చెబుతా, వింటూ ఉండండి.

కోటి స్వరకల్పనలు షణ్ముఖ శర్మ, గీతమది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం శుభాకాంక్షలు. అయితే అన్నే కార్సన్ గారు ప్రముఖ కవి విమర్శకురాలు స్టెఫానీ బర్డ్తో మాట్లాడుతూ, తాను హృదయపూర్వకంగా ఒక దృశ్య కళాకారిణి కాని వాచిక కళాకారినే కాదని నేను అది అంగీకరిస్తున్నాను

నేను బొమ్మలు గీసేదాన్ని కాబట్టి బహుశా నా 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెద్దగా రాయలేదు. చిన్నప్పుడు నేను కేవలం చిత్రాలు గీసేదాన్ని, అప్పుడప్పుడు వాటిపై రాసేదాన్ని కూడా. కానీ ఎక్కువగా నాకు బొమ్మలు గీయడంపైనే ఆసక్తి అని చెబుతూనే, నేను నన్ను ఎప్పుడూ ఒక రచయిత్రిగా భావించుకోలేదు. ఎన్నో ప్రశంసలు పొందిన సంపుటాలు రాసిన తర్వాత కూడా నేను ఇంకా అలా అనుభవిస్తున్నానో లేదో నాకు తెలియదు. నేను ఏదైనా సృష్టించాల్సి ఉందని నాకు తెలుసు. మన సంస్కృతిలో పుస్తకం అనేది ఒక సౌకర్యవంతమైన రూపం. దానిలో మీరు ఏదైనా సృష్టించవచ్చు, కానీ అది రాను రాను తక్కువ సంతృప్తినిస్తోంది. అంతేకాదు, నాలో కలిగిన ఏ ఆలోచనైనా అది పూర్తిగా ఆవిష్కరించిందని నేను ఎప్పుడు భావించలేదు అని ఇలా మాట్లాడారన్నమాట. ఆ మాటల్లో సారం ఏంటంటే, నేనింకా నిత్య విద్యార్థిని. నేనెంత ప్రతిభామూర్తిని అయినప్పటికీ, సాహితీమూర్తిని అయినప్పటికీ నేనింకా నేర్చుకుంటూనే ఉంటాను. నాకింకా ఏమీ తెలియదు అనే ఒక గొప్ప సందేశం. అంటే ఎదిగితే ఒదిగి ఉండాలనే తత్వం అన్నమాట. ఇంకా అన్వేషించాలనే లోతైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఆ మేధాశక్తి ఆమె దగ్గర ఉంది కాబట్టి అలా మాట్లాడారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. అందుకే ఆమెకు సాహిత్యంలో 2000 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి వరించింది. సో ఈ సందర్భంగా వివిధ భారతి ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందన తెలుపుతోంది సగర్వంగా. సంతోషం సినిమా నుంచి ఈ పాట, గానం కేకే ఉషా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలవుతుంది. మిడ్ డే న్యూస్ ఇంగ్లీషులో వార్తలు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్ విత్ ద మిడ్ డే న్యూస్.

స్టూడియోలో సమయం 2:15 16 సెకండ్లు. ఇప్పుడు విందాం మెలోడీ టైమ్. మెలోడీ టైం కార్యక్రమానికి స్వాగతం. సరదాగా సాగే జీవితమే అయినా బాధ్యత, కర్తవ్యం కూడా చాలా చాలా ముఖ్యం.

గృహప్రవేశం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎర్చానికి పడిన ఆల్ టైమ్ హిట్ సాంగ్ అది. గీత రచన గోపీస్, సంగీతం సత్యం. ఇది మెలోడీ టైమ్. జీవితంలో అన్నీ ముఖ్యం అనుకుంటున్నాం, కానీ అన్నీ ముఖ్యం, అన్ని సరదాలు కావాలి, అన్ని సంతోషాలు కావాలి, అన్నిటిలో పార్టిసిపేట్ చేయాలి, కానీ కెరీర్ చాలా చాలా ముఖ్యం. దానికి వేదిక బాల్యం. బాల్యంలో మొలకెత్తిన ఆలోచనలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి.

ఇది మెలోడీ టైం, మనసుకు హాయినిచ్చే కార్యక్రమం. బాల్యంలో చూడండి, స్వేచ్ఛ అనే పదాన్ని దరిచేరనీయకుండా నిర్బంధ విద్యను అందిస్తాం. కారణం, అది భవిష్యత్తు నిర్దేశించే నిచ్చెన కాబట్టి. అన్ని దశలు కూడా అంతే. అతిస్వేచ్ఛ పేరుతో చాలా వరకు సమయం వృధా చేస్తున్నాము, కెరీర్ను విస్మరిస్తున్నాము, అసలైన గమ్యం చేరుకోలేకపోతున్నారని నిపుణులు చెబుతున్న మాట నిజం కూడా. ఎన్నో అధ్యయనాలు వెల్లడైంది. చేయాల్సినటువంటి సమయంలో చేయలేకపోవడం కొన్ని పనులు, చదువుకునే వయసులో కొన్ని నైపుణ్యాలను వెలికితీయకపోవడం వారి కెరీర్కు ఆటంకాలుగా మారుతున్నాయనేది లెక్క. సరే, సింధూరు పువ్వు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విందాం. గీత రచన రాజశ్రీ, సంగీతం మనోజ్ జైన్.

చాలా కఠినంగా ఉంటుంది. మరీ దానికి మనం భయపడి వెనుదిరిగితే మన లక్ష్యం నెరవేరదు. అలాగని కఠినంగా ఉంది కదా అని బాధపడన అవసరం కూడా లేదు, ఎందుకంటే మన భవిష్యత్తుకి అది అవసరం. మన జీవిత ప్రయాణంలో మన బ్రతుకు బండి నడపాలంటే అది మన వెంట ఉండి తీరాల్సిందే, అది మనకు తోడు కావాల్సిందే, అది మన జీవితంలో ఒక భాగం కావాల్సిందే అని అనుకున్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చగలుగుతాం. మనల్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. ఉద్యోగం, ఉపాధి వీటన్నిటితో పాటు మనం చెప్పుకున్నది ఒక ఉద్యోగం కోసమే కాదు, మనం చెప్పుకునేది మనం ఎంచుకున్నటువంటి ఏ రంగంలోనైనా సరే తారాస్థాయికి చేరాలంటే పిల్లర్స్ ఇవన్నీ ఉండాల్సిందే అని నిపుణులు చెబుతుంటారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గూండా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రమణ్యం యజ్జానికి పాడిన ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సాంగ్. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి.

మెలోడీ టైంలో మొదటి గీతాలు వింటున్నాం. మన ఎదుగుదలకు మనం చేసే స్నేహం కూడా ఒక కారణం. సజ్జనులతో కలిస్తే సద్గుణాలు, తర్వాత క్రమశిక్షణ, వ్యక్తిత్వం, ఇవన్నీ అలవడతాయి. ఇది అందరి అభిప్రాయం కూడా. కానీ ప్రతి విషయంలోనూ అందరినీ సంతృప్తిపరచాలంటే కూడా సాధ్యం కాకపోవచ్చు. దానికోసం తప్పించిన అవసరమూ లేదు. కారణం ఏంటంటే, రకరకాల ప్రజలు, రకరకాల మనుషులు ఉంటారు. అందరి మనస్తత్వాలు తగ్గట్టుగా ఒక వ్యక్తి తిరగాలంటే సాధ్యపడదు కూడా. మనం కూడా అలా అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి అందరూ ఆమోదించలేని గుణం అని కూడా చెప్పుకోవచ్చు. సరే, మరికొన్ని అంశాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక మంచి మెలోడీ గీతం విందాం.

0: మీరు విన్న పాట మున్నా సినిమా కోసం నరేష్ అయ్యర్ హరిచరణ్ సాధన సర్గం పాడింది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మనం వింటున్నాం మెలోడీ టైం. సెలయిటికి పరుగాపే గుణం అస్సలే ఉండదు, అలాగే ప్రకృతి కూడా. మరి మనకెందుకు ఈ లేజినెస్ అనేది ఒకసారి ఆలోచించాలి. అది ఒకసారి ఆవహిస్తే మనల్ని కూర్చున్న చోటే కూర్చోబెట్టుద్ది. కాబట్టి ఆ ఆలోచన రానివ్వకుండా ఎప్పుడు కొత్తదనంతో కొత్త ఆలోచనలతో పరిగెడుతూ ఉండాలి. ఇది నిజంగా పరిగెట్టే జీవితం. ఇది ఒకదాకా ఒక దగ్గర ఆగాల్సిన అవసరం ఆవశ్యకత అస్సలు ఉండకూడదు. కొంతమంది మెల్లిగా నడిస్తే మరికొంతమంది కాస్త వేగంగా, ఇంకాస్త వేగంగా, ఇంకాస్త పరుగుతో, ఇంకాస్త ఉరుకుల పరుగులతో వెళుతూ ఉంటారు. ఎవరి స్థాయికి తగ్గ వాళ్ళు ప్రయాణం అడుగులు వేస్తేనే జీవిత సారం, జీవిత లక్ష్యం నెరవేరుతుంది. అంతెందుకు అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ప్రయాణం మొదలెడాల్సిందే, అడుగు వేయాల్సిందే, గమనం సాగించాల్సిందే. అదే పరమార్థం.

శివరంజని సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటది. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. మనం జన్మించి పెరిగి పెద్ద క్రమంలో ఎందరి వ్యక్తుల తర్వాత పరిస్థితుల ప్రభావం చాలా ఉంటుంది. మనలోని ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి, అంతలా ప్రభావితం చేస్తూ ఉంటాయి చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు, పరిస్థితులు. ఆ సమయంలో విచక్షణతో ఆలోచిస్తే మన గమ్యం తెలుస్తుంది, మన దారి తెలుస్తుంది, మన నడక తెలుస్తుంది.

తప్పులు ఒప్పులు ఇవన్నీ సర్వసాధారణం, కానీ చేరాల్సిన గమ్యానికి చేరకపోతే జరగాల్సిన అంశం జరిగిపోతూ ఉంటుందన్నమాట. అదే నిపుణులు చెప్పే సారం. కాబట్టి మనం ఎంతమంది నిర్దేశిస్తున్నాము, మనం ఏ మార్గంలో ఉన్నాము, మన ద్వారా ఎంతమంది మారుతున్నారు, మన ద్వారా ఎంతమంది మార్గదర్శకులుగా తీసుకున్నారు, మనం ఎంతమందిని మార్చకపోయినా పర్వాలేదు కానీ మన ద్వారా చెడు మార్గం అనుసరించకుండా ఉండే విధంగా చేయడం మనం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చిన వాళ్ళం అవుతాం. సో అలాంటి

మెలోడీ టైంలో చివరిగా మెరిపిన ఆ పాట ముద్దుమందరం సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెజ్జానికి పాడిన తుగల గీతం. అది గీత రచన వేటూరి సుందరమూర్తి, సంగీతం రమేష్ నాయుడు. మీరు ఇంతవరకు మెలోడీ టైం విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 16 సెకండ్లు ముంబై నుంచి రిలే. ఇప్పుడు తెలుగు కార్యక్రమాలు తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి ప్రసారమవుతాయి. వార్తల ముఖ్యాంశాల తర్వాత చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మిమ్మల్ని సాయంత్రం కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తూ ఆహ్వానం పలుకుతుంది. స్టే ట్యూన్డ్ మీ విత్ భారతి.
1: जय गीत कार्यक्रम आप सुनेंगे मंजू द्विवेदी के साथ. आप सभी का बहुत स्वागत है इस कार्यक्रम में.
2: कार्यक्रम शुरू करने से पहले कुछ जरूरी बातें.
3: एक व्यक्ति या परिवार की चिट्ठियां एक महीने में एक बार ही शामिल की जाएंगी.
4: मैं तातगारु प्रहलादुलु वारी माटा
5: पुत्र शोकंतो आयन चिंताक्रांतुलै उन्नारु मीरे मार्गांतरं चेप्पाली.
4: ఏం చెప్పమంటావు బలి? మీ వంశమే అంత.
5: అదేమిటా ఆచార్య?
4: అవునయ్యా, అన్నింటికీ తొందరపాటే. ఆవేశం వస్తే వెనక ముందు ఆలోచించరు, ఆనందం వస్తే పూర్వాపరాలు యోచించరు, ఆవేదన వస్తే మాత్రం నా వైపు వస్తారు, నా సాయానికై చూస్తారు. మిగిలిన సమయాల్లో నా మాట ఖాతరు చేయరు.
5: ఆచార్య, మాట పట్టింపులకు పంతాలకు ఇది సమయం కాదు. ఓ ఇంద్రుడిపై పగ సాధించే ఉపాయం చెప్పండి.
4: అదిగో అదిగో మళ్ళీ అదే మాట. ఆ మాటే అనొద్దంటున్నాను.
5: అదేమిటి ఆచార్య? తాతగారికి తీరని గర్భశోకాన్ని కలిగించాడు, నాకు పితృశోకాన్ని మిగిల్చాడు, పైగా కపటంతో తండ్రి గారిని నిర్జించాడు. ఓ ఇంద్రుడి గర్వం అణుస్తాను, దేవలోకాన్ని ముప్పు తిప్పలు పెడతాను. మీరు ముహూర్తం నిర్ణయం చేసి వ్యూహరచనకు ఆదేశించండి.
6: దూరదృష్టి లేని ఇలాంటి ఆకతాయితనం వలనే ఆనాడు క్షీరసాగర మథనంలో అమృతం వచ్చిన మీ రాక్షసుల కులం దాన్ని దక్కించుకోలేకపోయారు. అంత తొందరపాటుతనం, అల్లరితనం. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీలో ఆ ప్రవృత్తి పోవటం లేదు.
5: అంటే మేం మానసికంగా వెనుకబడి ఉన్నామనే?
6: అవును, మీలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ దేవతలు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు కళ్ళు తెరవటం లేదు. మీ తండ్రి విరోచన చక్రవర్తి అలాగే చేశాడు. ఆ ఇంద్రుడు హఠాత్తుగా దిగువచ్చి మాటల్లో దించగానే అతని ఆంతర్యాన్ని అంచనా వేసే సహనాన్ని దూరదృష్టిని ప్రదర్శించక తల తీసిచ్చేశాడు. ఇప్పుడు నువ్వేమిటి? దేవలోకంపై దాడి చేస్తానంటావు, ఇంద్రుడి గర్వాన్ని అలుస్తానంటావు, ఏవైనా ఆలోచించే ఈ మాట అంటున్నావా?
5: నా తండ్రిని మోసంతో నిర్జించిన ఇంద్రుడిపై ప్రతీకారం నా రాజధర్మం కాదా?
6: ఆ ఇంద్రుడు కపటం చేశాడని నువ్వే అంటున్నావు కదా, అలాగే నువ్వు కపటం చేయి.
5: కపటమా?
6: అది మీ వల్ల కాదు. ఆ మాటకు వస్తే మీ రాక్షసుల వల్లనే కాదు, ఎందుకంటే మీరు ఉత్త అమాయకులు. చీటికి మాటికి కోపం తెచ్చుకుంటారు, కస్సుపుస్సుమంటారు, లేకపోతే ఆనందంతో ఉయ్యాల లూపుతారు. అమృతం పొందటానికి జగన్మోహిని వస్తే జరిగింది అదే కదా. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించి కష్టపడి సాధించిన అమృతాన్ని భాగం లేకుండా నష్టపోయారు. నాకు మృత సంజీవని సిద్ధి ఉంది గనక బ్రతికిపోయారు, లేకుంటే ఏమైపోయేవారు?
5: ఇప్పుడు నన్ను

0: ఆ దేవతల వలె సద్గుణవంతులు చేయాలని నా ఆకాంక్ష. నీలోని ఆగ్రహావేశాలను నిర్జించు, ఉత్తమ ఫలాల్నిచ్చే యజ్ఞయాగాదుల్ని చేయి.
1: అంటే దేవగుణాల్ని ఆరాధించాలి, దేవగణాన్ని అధిగమించాలి అంతేనా?
0: అవును బలి. మీ వంశగురువుగా మిమ్మల్ని అంతకన్నా పెద్దవారుగా చేస్తాను. శుక్రాచార్యుని శిష్యగణం లోకోత్తర గుణ సంపన్నులని 14 లోకాలు కీర్తించేలా చేస్తాను. నా మంత్రతంత్ర యంత్ర శాస్త్ర విద్యలన్నింటినీ మీకై ధారపోస్తాను. ఇక నువ్వు అమరావతిపై దాడి, ఇంద్రుడిపై పగ వంటి ఆలోచనలు కట్టిపెట్టు, దేవగుణారాధనం ఆరంభించు.
2: అర్థమైందా?
1: చిత్తం ఆచార్య. ఇకపై ఈ పాతాళలోకం స్వర్గలోకమై త్రిభువన ప్రశస్తిని పొందేటట్లు చేస్తాను. ఈ బలి లోకోత్తర గుణ సమన్వితుడు అనే కీర్తిని మీకు అనుగూరుస్తారు. ఇంతవరకు ఏ దానవ చక్రవర్తి సాధించని అమరత్వాన్ని సాధించి తీరతారు. ఆశీర్వదించండి గురువరా.
0: సంకల్ప సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. రా, సామ్రాజ్యాన్ని చూసి వద్దాం.
2: బలి, పాతాల సామ్రాజ్యపు లోపాలేమిటో తెలిసినవి కదా.
1: అయినా మీరే వివరించి చెప్పాలి.
0: ఇక్కడ విచిత్ర జీవులు యథేచ్ఛగా జీవించగలవు. వింత వాతావరణ పరిస్థితులున్నాయి. కాంతి తక్కువ, చీకటి ఎక్కువ, అందువలన ఇది చీకటి లోకంగా పేరొందింది కదా. దీనికి నువ్వు చక్రవర్తివి.
1: ఇది దేవతల కుట్రలో భాగమేనా స్వామి? చెప్పండి ఆచార్య.
0: చీకటి గుజారం వలె ఉన్న ఈ పాతాళాన్ని కాంతివంతం చేయి
1: ఆచార్య.
0: సంధ్యాకాంతుల వంటి వెలుగు నీడలు ప్రసరించేది రాజ్యంలో కోటి సూర్యప్రభలు ప్రసరింపచేయి.
1: ఏమిటిది ఆచార్య?
0: కోరిన చోటున విష్ణుమూర్తినే క్రిందకు నేలకు దించిన ప్రహ్లాదుల వారి వంశం అయ్యానిది. పట్టుదల ఉండాలి, ఇంద్రుడి తలదన్నాలనే ఆశ ఉండాలి. దేవరాజ్యమును మించి ఈ పాతాల రాజ్యమును పరిణవెల్ల చేయాలనే ఆకాంక్ష ఉండాలి. బలి, నీ సమస్త శక్తులన్నీ ఉపయోగించు, వెనుగంజ వేయకు. ఈ పాతాళంలో కొత్త కాంతులు వికసింపచే.
1: ఏం చేయమని గురువాజ్ఞ?
0: సూర్యమండల వినిర్గతమైన తేజోరాశిని పాతాళంలోకి ప్రసరింపచే.
1: అంటే
0: ఏముంది? సూర్యుడి కక్ష్యని సవరించు, కొద్దిగా మార్చు
1: ఆచార్య.
0: బలము చాలదా? నీ యుక్తి చాలదా? మంత్రశక్తి లేదా? అంతటి అసమర్థుడివి, ఇంద్రుడితో స్పర్ధను ఎందుకు పెంచుకుంటావు బలి? ప్రగల్భాలు మాని పరాక్రమించు, బీరాలాపాలు కట్టిపెట్టి వీరత్వం ప్రదర్శించు.
1: సూర్య కక్ష్యని మార్చడం ప్రమాదం.
0: నువ్వు పాతాళ చక్రవర్తివి. నీ రాజ్యక్షేమం, నీ రాజ్యాభివృద్ధి, నీ ప్రాంత వైభవ వికాసాలు నీకు ముఖ్యం. మిగిలిన గొడవలు నీకు అనవసరం. ఆ దేవతలకు బుద్ధి చెప్పాలంటే ఇదే మార్గం. ఉద్యమించు.
1: అలాగే ఆచార్య, పాతాళానికి యుగయుగాల చీకటి చెర విడిపిస్తాను, కాంతి ద్వారాలు తెరుస్తాను, నవోషస్సులకు నంది పలికిస్తాను. ఆశీర్వదించండి.
0: విజయీ భవ.
3: గురుదేవ, వేడి మీ దుర్భరం, మార్గాంతరం చెప్పండి.
0: బలి, యోగ శక్తి చే సాధించు.
3: అలాగే గురుదేవ, మీ ఆశీస్సులు, తాతగారి శుభాకాంక్షలు నా సాధన కలిసి ఈ మహత్కార్యాన్ని సాధించి పెట్టగలవని నా విశ్వాసం. విజయం, దిగ్విజయం. సృష్టి ప్రారంభమై గ్రహగతులు ఏర్పడిన తరువాత ఇంతవరకు ఎవరు లో
1: నియమిత వేగాలతో తిరుగుతున్న ఈ గ్రహాల స్థితిగతులలో కొద్దిపాటి మార్పులు వచ్చేట్లు సూర్యుడి కక్షను స్వల్పంగా సవరించగలిగాను. పాతాళానికి ఇది సుప్రభాతం, పాతాళ రాజస్థులకు ఇది శుభోదయం. ఈ అద్భుత పరిణామ దర్శకుడు ఆచార్య శుక్రులకు రాక్షస లోకం అంతా శతధారణ పడి ఉంది. ఆచార్య, శతకోటి వందనాలు మీకు.
4: ప్రభు, నేడు గురు పూర్ణిమ, ఆచార్య సమారాధనం, ఋష్యాశ్రమ సేవనం, పౌరజనుల పలకరింపు మన విధి కదా, అందుకే ఈ సంభారాలు చేయించాను.
5: వింధ్యా, భర్తాంతర్యాన్ని గ్రహించి నడుచుకునే భార్య లభించడం లోకంలో ఎంతటి వారికైనా గొప్ప అదృష్టం. నాకు అటువంటి అతిలోక అదృష్ట యోగం పట్టింది. మన ఈ అనుకూల దాంపత్యం పెద్దల ఆశీహ ఫలం. అది సరే, అకాలంలో ఈ విచిత్ర ఫలాలేమిటి?
4: ఆచార్య శుక్రుల వారు తమ వృక్షశాస్త్ర పరిజ్ఞానంతో ఈ ప్రత్యేక ఫలాలను సృష్టించి పంపించారు. ఇది శూన్య ఋతువే అయినా, ఆషాఢమాసమే అయినా, దోహద క్రియ ద్వారా వీటి సృష్టి జరిగింది. ఈ గ్రీష్మ ఋతువులో ఇవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా పనికి వస్తాయి, అందుకే వారి కోసం వీటిని పంచిపెడతాను.
5: పాతాళ రాక్షస సామ్రాజ్యాన్ని అభినవ స్వర్గధామంగా, దివ్యానంద సంతాయక క్షేత్రంగా

0: రూపొందించాలన్న మహత్ కృషిని శుక్రాచార్యులు వారు చేస్తున్నారు. ఆయన భావలతిక అనే కొత్త పుష్పజాతిని సృష్టించాము అని చెప్పారు, పంపలేదా?
1: అదింకా నా వరకు రాలేదు. పరిచారక తెస్తుండగా బాణుడు తీసుకున్నాడట.
0: ఆ తొలి పుష్పాన్ని మహాదేవికి సమర్పించి వేద విధునకు ప్రసాదంగా పంపాలనుకున్నాను.
1: అదిగో చిరంజీవి పాణుడితే వచ్చుచున్నాడు, అతన్నే అడగండి.
2: మాతాపితరులకు వందన శతాలు, మా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు.
1: అవును కుమారా, భావలతికా పుష్పం గురించి చక్రవర్తులు అడుగుతున్నారు.
2: అటుల నా తండ్రి, ఈ నవసుమ సృష్టి నా కన్నులను ఆకర్షించినది. ఇదిగో చూడండి
0: బాణ, ఆ పువ్వు విలువ నీకు తెలుసా?
2: నా చేతిలో ఉండటమే దీనికి విలువ, వేరే విలువేమిటి తండ్రి?
0: బాణ, వస్తువు విలువ తెలియకుండా ఏమిటా మాటలు? అది దివ్యశక్తులు గల విచిత్ర పుష్పం. పట్టుకున్న వారి సంకల్పాన్ని బట్టి అది రంగులు మార్చుకునగలదు.
2: అంతటి శక్తి దీనికున్నదా?
0: ఆచార్య శుక్రుల శక్తిని సందేహిస్తున్నావా బాణ?
2: పరీక్షలో నెగ్గితేనే కదా శక్తి వెల్లడయ్యేది. ఈ పుష్పము ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్నది.
0: అది సత్వగుణ ప్రధానం. నువ్వే రంగు కోరుకుంటున్నావు.
2: నలుపు కలిసిన ఎరుపు.
0: అది తమోగుణం ఆవరించిన రజోగుణ సంకేతం. చూడు రంగు ఎలా మారుతోందో.
2: భలేగా ఉన్నది. నలుపు రంగు ఎరుపు రంగు కరిగిన నీళ్లలా ఈ రేకులు ఎలా ప్రకాశిస్తున్నాయో.
0: వింత్య, నువ్వే రంగును కోరుకుంటున్నావు?
1: ఉదయ సూర్యకిరణం వంటి కాషాయ రంగు.
0: అది త్యాగ చిహ్నం. చూడు ఎలా మారుతోందో.
1: మహాదేవికి చేసే పూజా కుంకుమ రంగులు, ఈ రేకులు ఎంత పవిత్రంగా ప్రకాశిస్తున్నాయో.
0: ఇటువంటి అపురూపమైన ఈ పుష్పాన్ని యజ్ఞవేత్తలకు కానుకగా పంపిస్తాను. ఇదే నా నిశ్చయం. మహామంత్రులు వారేమిటి చెప్పదలిచారు?
3: ప్రభువులు తలపెట్టిన కొత్త కార్యక్రమాల గురించి మన వారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభు.
0: విప్రచిత్తే,
3: పాతాళ సామ్రాజ్యంలో రాక్షస సంప్రదాయాలకు బదులు దేవ సంప్రదాయాలు ప్రవేశపెట్టడాన్ని మన వారిలో సేనాధిపతి మొదలగు వారు ఆమోదించలేకపోతున్నారు ప్రభు.
0: విచిత్రంగా ఉందే.
3: విచిత్రం ఏమీ లేదు మహాప్రభు, నేను కూడా వారి మాటనే సమర్థిస్తున్నాను.
0: మరిక నా వైపు ఎవరు?
3: మీ విధానాలకు మేమంతా కట్టుబడి ఉంటాం, కాని రాజ్యంలోని వివిధ వర్గాల అభిప్రాయాల్ని మనం తెలుసుకోవాలి కదా.
0: చెప్పండి మాచ్య.
3: మనల్ని దేవతలు గుర్తించడం లేదు కనుక మనం వారి సంప్రదాయాలను ఎందుకు పాటించాలి అని కొందరి వాదన.
0: అంటే వేరే కారణం కూడా ఉందే?
3: ఉంది మహాప్రభు. తరతరాల దానవరాజ్య సంప్రదాయాల్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని మరికొందరు విమర్శిస్తున్నారు. మన రాక్షస సంస్కృతి పరిరక్షణలోనే మన ఉనికి పదిలంగా ఉంటుందని మీరు ఉపపత్తిని చూపిస్తున్నారు.
0: దీన్ని బట్టి నాకు ఒక అంశం స్పష్టంగా తెలుస్తోందా మాచ్య.
3: ఏముందురు మహారాజా?
0: ఈ బలి సార్వభౌముడి పథకాలను విమర్శిస్తున్న వారందరూ తమ తమ ఆలోచనలో నుంచే వాదిస్తున్నారు తప్ప కొంచెం దూరదృష్టిని ప్రదర్శించడం లేదు అని మా అభిప్రాయం.
3: కొంచెం వివరించగలరా?
0: అలాగే. రాక్షస గణాల్లో అందరి మనసులలో ఒక భావన మాత్రం అంతర్లీనంగా ఉందని మీరు అంగీకరించగలరా?
3: ఏమిటా భావన?
0: ప్రతిరోజు ప్రతి రాక్షసుడు ఒక్కసారైనా దేవతల గురించి స్వర్గం గురించి ఆలోచిస్తాడు.
3: ఆలోచిస్తారు
0: ఎందుకని?
3: పగ.
0: ఎందుకు ఆ పగ?
3: వారికి గల భోగభాగ్యాలపై ఈర్ష్య వలన.
0: ఆ భోగభాగ్యాలు వాళ్లకు ఎలా సంప్రాప్తించాయి?
3: యజ్ఞ యాగాదులలోని ఆవిర్భాగాల వలన.
0: అంటే యజ్ఞ సంస్కృతి దేవ సంస్కృతిని సుసంపన్నం చేసింది అని అనుకోవాలి. ఈ బలి సామ్రాజ్యంలో కూడా అటువంటి సుసంపన్నత రావాలనే ఈ దేవ సంప్రదాయాన్ని

0: మరి చేస్తున్నాను, వేద విధుల్ని సమాదరిస్తున్నాను, ఉన్నత ప్రమాణాలను పరిపోషిస్తున్నాను. ఈ రాజ్యానికి అన్ని విధాలా ఉపయోగకరాలైన యజ్ఞయాగాదుల్ని నిర్వహింపచేస్తున్నాను. రాజ్యంలో ఎక్కడా లేమి అనేది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రతిభావంతోని పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నాను. సమాజానికి మంచి జరిగే సంప్రదాయాన్ని అనుసరించడంలో తప్పు లేదని మీరంతా మన ప్రజలందరికీ తెలియచేయాలి. బలి ఈ పాతాళ సామ్రాజ్యాన్ని మరొక స్వర్గలోకం వలె జగజ్జయమానం చేస్తాడని వారికి నమ్మకం కలిగించండి. దేవలోకమే మనల్ని చూసి అసూయపడే స్థితికి మనం అభివృద్ధి చెందుదాం.
1: ప్రభు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ దేవేంద్రులకు దేవతాగణాలకు తెలియకుండా ఉంటాయంటారా?
0: వారికి తెలియడం తెలియకపోవడంతో మనకు నిమిత్తం ఏమిటా మాత్య?
1: శత్రువు బలపడ్డాన్ని ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా ప్రభు.
0: అంటే ఇంద్రుడు కుట్రలు చేసి మనల్ని దెబ్బతీస్తాడని మీ అభిప్రాయమా?
1: అవును, సమ ఉజ్జీలుగా రాక్షసగణాలు పెరగడాన్ని ఇంద్రుడు సుతరాము అంగీకరించడు. అందుచేత మనం మన పద్ధతులలో మన రాజ్యాభివృద్ధిని సాధించాలని మన వారి ఆలోచన ప్రభు.
2: ప్రభువులకు ప్రణామములు. దేవలోకం నుంచి కొందరు ఋషులు తమ దర్శనానికి వచ్చారు ప్రభు.
0: వెంటనే ప్రవేశపెట్టు.
2: చిత్తం.
3: రాక్షస చక్రవర్తి బలికి మంగళాశాసనాలు.
0: మహర్షులకు ప్రహ్లాద పౌత్రుడు, విరోచన నందనుడు బలి ప్రణమిల్లుతున్నాడు.
3: విజయీ భవ.
0: తమ ఆగమనానికి హేతువు దేవలోకం అంతా కుశలమే కదా?
3: అంతా కుశలమే బలి, కానీ
1: సందేహించక వివరించండి. మా బలి చక్రవర్తి ధర్మపరాయణులు, దాన నిరతులు.
3: అందుకే కదా ఇంత దూరం వచ్చాం.
0: చతుర్లోక సంచారం చేస్తూ ఇటు వచ్చారనుకున్నాం. కావాలని మా పాతాళానికి విజయం చేయడం మేం చేసుకున్న పుణ్యం.
3: బలి, ఇంద్రలోకంలో భోగ సంస్కృతి తిష్టవేసింది. జ్ఞానతృష్ణ, సాధన, నిష్ట తగ్గిపోయాయి. దేవతలు తమ పుణ్యకర్మ ఫలాన్ని భోగతృప్తికి ఉపయోగించుకుంటున్నారు. అందుకే అక్కడ ఉండలేక ఇటు వచ్చాం.
1: అదేమిటి మహర్షులారా, దేవలోకంలోని సంభారాలు ఇక్కడ మీకు లభించగలమనుకుంటున్నారా?
3: మాకు నిర్మల మనస్కులైన పౌరులున్న ప్రదేశం కావాలి. కామాసక్తులు భోగపరాయణులు కాదు. బలిచక్రవర్తి రాజ్యంలో అటువంటి ప్రశాంతత లభించగలదని విని మా దివ్య దృష్టితో చూసి ఆర్తిగా ఇటు వచ్చాము.
0: సత్పురుషులారా, మీ ఆగమనంతో మా రాజ్యం పవిత్రమయ్యింది. మీరు యథేచ్ఛగా మా రాజ్యంలో ఉండి జప తపాదులు సాగించుకోండి, యజ్ఞయాగాదులు నిర్వర్తించండి, భూతతృప్తి దిక్పాలక తృప్తి చేయండి. మహానుభావులారా, మీ సేవలకై మా పరివారం, మా కోశాగారం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉన్నాయి.
3: సంతోషం బలి చక్రవర్తి. ఆజన్మ శత్రుత్వం ఉన్న దేవరాజ్యం నుంచి వచ్చిన మాకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుందో లభించదో అని భయపడ్డాం. మా అనుమానాలు తీరాయి, మా మనస్సులు ఊరట చెందాయి. నీకు నీ రాజ్యానికి శుభమస్తు.
0: ధన్యుని మహాత్మా. అమాచ్య
1: ప్రభు,
0: వీరికి కావలసిన అన్ని సదుపాయాలు చూడండి.
1: అలాగే ప్రభు.
4: ఆచార్య బృహస్పతి, దేవలోకానికి మునుపెన్నడూ లేని సంకటం వచ్చిపడినదేమి?
5: కాలవైపరీత్యము మహేంద్ర.
6: అటులని మా శక్తిని మా కాంతిని కోల్పోయి మేము ఏం చేయగలం ఆచార్య?
5: అగ్నిభట్టారుగా, నీ ఆవేదన అర్థమైనది.
6: ఇది నా ఒక్కడి ఆవేదనయే కాదు ఆచార్య, దిక్పాలకులందరికీ ఇదే దుర్గతి పట్టినది. వరుణుడు, వాయువు, నేను ఇలా శక్తిహీనులమై కాంతిహీనులమై ఓజోహీనులమైపోయి ఋతుచక్ర భ్రమణం ఎలా చేయించగలం ఆచార్య?
4: ఇంతటి వికృతికి కారణం ఏమిటాచార్య? అగ్నికి దాహక శక్తి తగ్గినది, వాయువుకి స్వేచ్ఛతో శక్తి క్షీణించి ప్రాణశక్తిని ఇవ్వలేకపోతున్నాడు. వర్ణుడు మేఘ నిర్మాణ కౌశలాన్ని కోల్పోయి సకాల వర్షకారకుడు జలదాత కాలేకపోతున్నాడు. దిక్కులన్నీ ధూళి దూసర వర్ణంతో మ్లానాలై భయంకరంగా నినదిస్తున్నాయి. ఏమిటిదంతా ఆచార్య?
5: మహేంద్ర, యజ్ఞాహుతులు వీరికి అందడం లేదు.
4: అదేంటాచార్య? యజ్ఞాలు జరుగుతున్నాయి, హవిస్సులు సమర్పితమవుతున్నాయి, వీరికి కాక మరెవరికి దక్కుతున్నాయవి? ఇంతటి విపరీత ధోరణి ఏమిటాచార్య?
5: మహేంద్ర, ఎక్కడ యజ్ఞం జరిగినా హోతలు, ఉద్గాతలు, హోమద్రవ్య భాగాలలో అధిక శాతాన్ని బలిచక్రవర్తికి అందేటట్లు చేస్తున్నారు.
4: బలిచక్రవర్తికి యజ్ఞాహుతులా?
5: అవునయ్యా. ఏ మంత్రం చెప్పి స్వాహ అంటే ఆ మంత్రాధిష్టాన దేవుడికి ప్రీతిహోత్రుడు హవిర్భాగాన్ని అందజేస్తాడు.
4: అంటే అందరూ బలికే స్వాహ చెప్తున్నారన్నమాట?
5: అవును. దేవఋషులు, మానవ ఋషులు ఎవరు యజ్ఞం చేసినా ఇదే క్రమం సాగుతోంది.
4: ఇది అక్రమం, క్రమం కాదాచార్య.
5: అని నువ్వు ఆగ్రహిస్తే అయ్యేదేమీ లేదు. యజ్ఞ విధి ప్రకారం హితిహోత్రుడు ప్రవర్తించాలి, జరుగుతున్నది అదే.
4: మరి దీనికి పరిష్కారం ఏమిటాచార్య?
5: ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు.
4: అదేమిటాచార్య? ఎన్నో విపత్తుల నుంచి దేవజాతిని కాపాడిన మీరే అలా అంటే ఇంకా మాకు దిక్కెవరు?
5: మహేంద్ర, ఇప్పుడు మనకు వ్యతిరేకముగా కాలము నడుచుతున్నది. కాలం కలిసి రానప్పుడు ఎవ్వరము ఏమీ చేయాలము.
6: అలా అని మేము ఈ బాధలన్నీ భరించవలసినదేనా?
5: ప్రస్తుతానికి శ్రీమన్నారాయణమూర్తి స్మరణయే శరణ్యం.
7: ఓం నమో నారాయణాయ నమః.
0: యజ్ఞయాగాది ధర్మకార్యాలకు, దాన ధర్మాలకు కోశాగారాన్ని వెచ్చించి వేశానాచార్య. ఇప్పుడు ధనాగారం శూన్యమైనది, మరి మార్గాంతరం
8: ఏమున్నది? ప్రజలపై పన్నులు విధించడమే.
0: ఇప్పటికే వారిపై పన్నుల రూపంలో చాలా భారం పడి ఉంది. వేరే పరిష్కార మార్గం సూచించలేరా?
8: ఆనాడు క్షీరసాగర మథన వేళ దేవతలు మీరు కొంత ధనాన్ని సముద్రుడి దగ్గర దాచారు కదా?
0: అవును.
8: దానిలోని మీ భాగాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది.
0: మంచిదాచార్య. ఈనాడే సముద్రుడి దగ్గరికి వెళ్లి రాక్షస భాగంలోని ధనరాశిని తరలించుకుని వస్తాను.
9: ఎవరది ఈ జలనిధిలోని అపూర్వ సంపదను కదిలిస్తున్నది? ఎవరు?
0: సముద్ర, నేను బలిని.
9: దొంగవలం ఏమిటిది మహాత్మా?
0: సాగర, ఇది మా నిధి, నేను తీసుకొనుచున్నాను. దొంగతనమేమున్నది?
9: ఇది మీ ఒక్కరి సొత్తు కాదు బలి చక్రవర్తి, దేవతలకు ఇందులో భాగం ఉంది. పైగా ఇప్పుడు ఇది వరుణదేవుని అధీనంలో ఉంది.
0: తప్పుకో, నాతో వాగ్యుద్ధానికి దిగకు.
9: బలీంద్ర, నేను కాపలాదారును మాత్రమే, నాపై మీరు ఇట్లా ఆయుధమునెత్తుట పాడి కాదు.
0: ఇది దేవతలకు రాక్షసులకు సమభాగస్వామ్యం ఉన్న నిధి, మాలో ఎవరు వచ్చినా ఇచ్చి తీరవలే. నీవట్లు చేయకుండా నడిగించితివో దండోపాయము తప్పదు.
9: ఇంద్రా, దేవంద్రా, పహిమాం పహిమాం.
4: ఒరి బలి, దేవనిధులను తరలించకపోయే దుస్సాహసమా?
0: దుస్సాహసము కాదు, మా భాగాన్ని నేను తీసుకున్నాను.
4: ఈ భాగమా? ఎక్కడిది? ఎక్కడ నుంచి వచ్చినది?
0: క్షీరసాగర మథన వేళ దేవదానవులు సాధించుకున్న అపురూప వస్తువులన్నీ దేవతలే కాజేశారు. ఇక మిగిలిన ఈ ధనరాశుల్ని ఉభయులకు ఉద్దేశించి ఇక్కడ నిల్వ చేసిన ఉదంతం నీకు తెలియదా ఇంద్రా? నువ్వే విధంగా దేవతలకు రాజువో, అలాగే నేను దానవ కుల రాజుని, రాక్షస రాజ్యాధిపతిని. మాకు చెందవలసినది నేను తీసుకుంటున్నాను, ఆ హక్కు నాకుంది.
4: క్షీరసాగర మథన విజేతలం మేము, మా మాటే చెల్లాలి, ఆ అధికారం నాదే.
0: ఇంద్ర, నీ దేవతల్ని అన్ని వేళలా రక్షించుకోవడం నీ విధైనట్లే నా దానవ వంశాన్ని కాపాడుకోవడం, వారి భవ్య జీవనానికై శ్రమించడం నా కర్తవ్యం. అమరావతికి నువ్వు రాజుపోయినట్లే పాతాళానికి నేను చక్రవర్తిని. ఈ సంపదని సమంగా తీసుకునే హక్కు సహజంగానే నాకు ఉంది.

0: బలి మొండివాదను మానుము, వెళ్ళుము. లేదా
1: శక్తి నీకే కాదు నాకు కలదు.
0: 100 యజ్ఞాలు చేసి సాధించిన మహేంద్రత్వాన్ని అవమానపరుస్తున్నావు. కాసుకో, దండనీతితో తప్ప మీ రాక్షసులకు బుద్ధి రాదు. ఓయి బలి, నీ తండ్రి తన తలను తానే తీసి ఇచ్చాడు. నేను ఇప్పుడు నీ తలను తీసివేసి శత్రు నిశేషం చేసుకుందును.
1: అంతటి మనగాడివా?
0: ఈ వజ్రాయుధమే నీ ప్రశ్నకు సమాధానం.
1: ఇంద్ర, అహంకారంతో అధికార దర్పంతో నాపై వజ్ర ప్రయోగం చేస్తావా?
0: శత్రునాశనం రాజనీతి, నీకు మరణం తప్పదు.
1: ఆచార్య, ఆచార్య, తాత, తాత ప్రహ్లాదా.

0: నిత్యదాన తపోనిరతుడైన ఒక సాధకునికి ఇటువంటి దుర్మరణమా? విధి వైపరీత్యము కాక మరేమిటి?
1: తాతగారు, ఎంతటి దుర్దశ ప్రవర్తించినది!
0: అమ్మా వించా, ఈ కష్టాలన్నీ చూచటికి స్వామి నాకు ఈ చిరాయువును ప్రసాదించినట్లున్నాను.
2: సమయానికి శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవిని ప్రయోగించి బతికించారు కనుక ఆపద గడిచింది. ఇక భవిష్యత్తు ఆయనపై ఆధారపడి ఉంది.
3: ప్రభు, ఇంతలోనే స్వర్గంపై దాడికి సన్నాహాల?
4: అవును వింధ్య, ఇంద్రుడి దుర్నయాన్ని దుశ్చర్యాన్ని సహించే ప్రసక్తి లేనేలేదు. స్వర్గలోక విరాజితమైన ఒక అపూపోర్చపు విత్తనాలకై పంపిన మన భటుల్ని అవమానించాడు. దూతను గౌరవించాలన్న రాజనీతిని పాటించని అహంకారి అతడు. సముద్రంలో దాచిన అక్షయ నిధుల్లో మన భాగాన్ని తెచ్చుకుందుకు వెళ్లిన నా ప్రాణాలనే హరించిన అధికార ధన మదోన్మత్తుడతడు. శుక్రాచార్యుల ఆశీర్వాదం వలన పునర్జీవితుండయ్యాను. సహనాన్ని, మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్న ఓ ఇంద్రుడికి బుద్ధి చెప్పక తప్పదు.
5: అదే నీ తక్షణ కర్తవ్యం బలి.
4: తమ ఆశీర్వాదం గురుదేవ.
5: సంకల్ప సిద్ధిరస్తు, విజయోస్తు.

0: ఆ బలి విజృంభణం ముందు దేవ సైన్యాలు మట్టి కరుస్తున్నాయి. వీరాధివీరులైన అమరయోధులు పరాజితులై పలాయనం చిత్తగిస్తున్నారు. ఆచార్య బృహస్పతి, ఏమిటి వైపరీత్యం?
1: దేవేంద్ర, కాలం మనకన్నా బలమైనది. కాల నియమాన్ని, గమనాన్ని మనం ధిక్కరించలేము. కాలధికారం ప్రాణాంతకమే. ఇప్పుడు ఆ కాలం బలికి అనుకూలంగా ఉంది. అతడు ద్వియాస్త్ర శస్త్ర సంభరితుడై మహాసైన్యంతో వచ్చాడు.
0: 100 యజ్ఞాల విశేష ఫలంతో దివ్య శక్తిని సాధించిన నాకు పలాయనమా? అమరమైన దేవ సైన్యానికి తిరోగమనమా? నా మనస్సు అంగీకరించటం లేదు.
1: ఆ అభిజాత్యాన్ని, అహంభావాన్ని వదులు. స్థిమితంగా ఆలోచించు. అజ్ఞాతవాసమే మనకు శరణ్యం.
0: దేవగణహితైషులైన మీరే ఇలా అంటూ ఉంటే ఇక మాకు ఆ శ్రీ మహావిష్ణువే శరణం.
1: దేవేంద్ర, ఇదివరకు ఒకసారి ప్రహ్లాదుడు నీపై దాడికి వచ్చినప్పుడు విష్ణువు ఏం చేయగలిగాడు? తన నిర్మల భక్తుడైన ప్రహ్లాదుడు వైపు నిలిచి సమర్థించి నీ శక్తి కన్నా అతడి భక్తి అజేయమని లోకానికి తెలియజేశాడు.
0: శత్రువును స్తుతిస్తూ నన్నిలా నిరుత్సాహపరచటం బాగాలేదు. అది నా ఇంద్ర పదవికి, నీ ఆచార్యత్వానికి అవమానం.
1: ఇంద్ర, శాంతించు. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. కాలం ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోదు, మారుతుంది. మనకు మంచి కాలం వస్తుంది. సహనం వహించు. మనం దేవగణాలతో అజ్ఞాతవాసానికి వెళ్దాం. పదా.

0: నీకి పంద. ఇంద్రుడు అమరావతిని వదిలి పారిపోయాడు. స్వర్గసీమల్ని వదిలి దేవగణాలు కారడవులకు పలాయనమయ్యాయి. ఇక నాదే రాజ్యం. జై రక్ష సంస్కృతి. అష్టదిక్పాలకుల్ని కొత్తగా నియమిస్తారు. అంతా కొత్త పరిపాలన. శుక్రాచార్యులు ఆశించినట్లు ఇప్పుడు దేవలోకంలో రక్ష సంస్కృతి అమలు జరుగుతుంది. కొత్త నాగరికత ఇక్కడ పరిణమిల్లుతుంది. ఇదంతా శుక్రనీతి సాధించిన విజయం, బలిపరాక్రమానికి ఫలశ్రుతి. జై శుక్రాచార్య, జై రక్ష సంస్కృతి.
1: నారాయణ నారాయణ, నీవే మాకు దిక్కు.
2: ఏమిటి ఇంద్ర, త్రింసత్కోటి దేవతాగణాల్ని వెంటబెట్టుకుని వచ్చినావు?
1: జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియని సంగతులా ఇవి?
2: మహేంద్ర, ఏమైనది? మీ అందరి వదనములు కళావిహీనములై విషాదభరితములై ఉన్నవేమి?
1: పాహిమాం పరందామా పాహిమాం, శరణు శరణు జగద్రక్షక శరణు.
2: విషయమును చెప్పుడు.
1: చెప్పుటకేమున్నది శ్రీమన్నారాయణ, దేవతలు స్వర్గ నిర్వాసితులయ్యారు. ఆ బలి చక్రవర్తి అమరావతిని ఆక్రమించినాడు. అతని కుమారుడు బాణుడు నౌకాధిపతి అయినాడు. మాకు దిక్కెవరు? నీవే శరణు. మరి మౌనము అర్ధాంగీకారము, మరి మందహాసము సంపూర్ణాంగీకారమా?
2: కాదు సుమా.
1: శ్రీమన్నారాయణ, స్వర్గంపై విలయమేఘాలు ఆవరిస్తున్నాయి. అగ్ని దాహక శక్తి తగ్గుతున్నది. వాయువు ప్రవాహ వేగం సన్నగిల్లుతున్నది. వరుణుడి వర్షశక్తి అడుగంటుతున్నది. ఆ బలి మాపై విజయం సాధించి దిక్పాలకుల్ని మార్చి మాకీ గతి పట్టించినాడు. ఇక నీవే మాకు శరణు.
2: సకల దేవతలారా, దిక్పాలకులారా, మీ వ్యధలు బాధలు నాకు అర్థమైనవి. మరికొంతకాలము మీకీ కడగండ్లు బాధలు తప్పవు. మీరందరూ మారువేషములలో సాధారణ పౌరులు వలె అజ్ఞాతవాసములకు పొండు. సమయము రాగానే నేను అవతరించి ఆ బలి గర్భమును తృంచి మీకు మీ స్వస్థలములు స్వస్థానములు అనుగ్రహించును. ఈలోగా మీలో ఎవ్వరూ తొందరపడి ఏ అగాయత్యమును కాని ఏ అకృత్యమును కాని పాల్పడకండి. అజ్ఞాతవాసంలో సాధన చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది.
1: మీ ఆజ్ఞ శ్రీమన్నారాయణ.
0: రాజ్యంలో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, విపరీతాలు సంఘటిల్లుతున్నాయి. ఆచార్య, ఏం చేద్దాం?
3: ఈ ఉపద్రవాలు ఉపశమించాలంటే 7 సంవత్సరాల దివ్యయజ్ఞాన్ని చేయాలి బలి.
0: మీ ఆజ్ఞ.
4: శుక్ర, ఇన్నేళ్లుగా చేసిన యజ్ఞఫలం మాటేమిటి?
3: అవన్నీ ఒకెత్తు, ఈ యజ్ఞం ఒకటే ఒకెత్తు. ఈ యజ్ఞఫలం వలన బలికి సకల శుభాలు జరుగుతాయి.
4: నాకు అలా అనిపించడం లేదు శుక్ర.
0: అదేమిటి పితామహ?
4: బలి, నువ్వు ఎవరి అనుమతి తీసుకుని దిక్పాలకుల్ని మార్చావు?
0: నా అధికారోద్ధతి అలాంటిది.
4: ఎవరి అనుమతి తీసుకుని యజ్ఞక్రమాన్ని మార్చావు?
0: ఇంద్ర పదవికి అధికారం లేదా తాత?
4: చాలా తప్పు చేశావు బలి.
0: ఏది తప్పు పితామహ? సామదాన భేద దండోపాయాలతో శత్రువును జయించడం తప్ప పితామహ. అయితే ఇక ఈ రాజనీతి ఎందుకు? రాజ్య వ్యవస్థ ఎందుకు?
4: ఏమిటి ఏమన్నావు?
0: ఈ రాజ్య వ్యవస్థ ఎందుకు అన్నాను తాత?
4: నువ్వు ఆ వ్యవస్థనే తారుమారు చేశావు బలి.
0: పితామహ,
4: ఈ సృష్టి విలాస క్రమాన్ని వికాస లీలను శ్రీ మహావిష్ణువు నిర్దేశించాడు. ఎవరు ఏం చేయాలో ఆయన స్పష్టంగా విధి నిషేధాలు చెప్పాడు. నువ్వు ఆ క్రమాన్ని ఉల్లంఘించడమే ఈ విపరీతానికి కారణమైన నా అభిప్రాయం.
5: ముత్తాత గారు, విష్ణు భక్తులైన మీరు ఇంతకన్నా ఏమంటారు? మా తండ్రి గారు నిజభుజ పరాక్రమంతో దానశీలంతో సాధించిన విజయాలకు ఆ శ్రీహరి కారణమా? చెప్పండి.
4: విజయాలు వేరు, వాస్తవాలు వేరు బాణా. శాశ్వత మూల్యాల్ని ఈ తాత్కాలిక విజయాలు భ్రష్టం చేయరాదు.
5: ఇవి శాశ్వత మూల్యాలు, ఇవి తాత్కాలిక మూల్యాలు అని మనం కొన్ని ముద్రలు కొట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా వాటిని సవరించుకునే తెలివి మనకు లేదా?
6: సవరణకు వీలైనవి కావయ్యా శాశ్వత మూల్యాలు. ఆకాశం శూన్యత్వాన్ని, అగ్ని దాహకత్వాన్ని, జలం రసతత్వాన్ని మార్చుకోగలవా?
5: ఈ వేదాంతం మాటలు మాకు వద్దు ముత్తాత.
6: సరే, మీ ఇష్టం.
7: ఈ సిద్ధాశ్రమ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న కశ్యపాశ్రమానికి రావటం మా అదృష్టం మహావిష్ణు.
8: దేవమాత, అదితి అమ్మ చేతి ముద్ద తినాలని వచ్చానమ్మా.
7: షడ్రుచులలో ఏ రుచి కావాలో కోరుకో.
8: షడ్రుచులకు అందని అమ్మ వాత్సల్యాన్ని, ఆత్మీయ రసం చాలు నాకు.
7: సకల రసస్వరూపిణి భూదేవిని, అష్టైశ్వర్య స్వరూపిణి శ్రీదేవిని వక్షాన ధరించిన మీ మాతృపక్ష భావన త్రిలోకాదర్శం నాయన.
8: అమ్మా, తల్లి చేతి గోరుముద్దులు పంచభక్షాల కన్నా మెన్న.
7: అమ్మ మీద ఆపేక్షతో అల వైకుంఠం దిగి ఇంత దూరం వచ్చావు. నీ కోరిక ఎందుకు కాదంటాను, మరి నా కోరిక తీరుస్తావా?
8: నీవు కోరడం నేను తీర్చకపోవడమునా? నీ ఆంతర్యం అర్థమైనది. బలిచే పరాభూతులై అజ్ఞాతవాసంలో ఇడుములు పడుతున్న నీ పుత్రులు దేవగణాన్ని రక్షించడానికి నేను నీ గర్భవాసాన జన్మిస్తాను. మాతృరుణం, సమాజ రుణం తీర్చుకుంటాను.
7: ధన్యురాలను, తల్లి పేగకు ఇంతకన్నా సార్థక్యం ఏమిటి?
8: సమస్త సన్మంగళాని భవంతు.
7: ఏమండి, పిల్లవాడి గురించి ఆలోచించారా?
9: వామనుడు కారణజన్ముడు, ఏ కల్పాంతరాల నాటి పుణ్య విశేషము. శ్రీమన్నారాయణ మూర్తికి జననీ జనకులం అయ్యాం. దివ్య బాలుడైన వామనుడికి ఉపనయనం చేశాం. కుబేరుడు అక్షభిక్షాపాత్రను పంపించాడు. ఇంద్రాది దేవతలు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వదించారు.
7: అవును స్వామి, మాతృభిక్ష పితృభిక్ష అయ్యాయి, ఆచార్య భిక్ష మిగిలి ఉంది. ఈ మహర్షులు మన చిన్నారికి ఏం భిక్ష వేస్తారో?
10: తల్లి, అతడు ఏమి అడిగితే అదే ఇస్తాం.
11: జ్ఞానభిక్ష కావాలి. భిక్షాందేహి
7: వామన.
11: మహర్షులారా, అగ్ని మనకిచ్చే సందేశం ఏమిటి?
12: ఎప్పుడు పవిత్రంగా ఉండమని.
11: కాదండి.
10: మరి ఏమిటి?
11: అగ్నిదేవుడు త్యాగగుణాన్ని ఆదర్శంగా చేసుకున్నాడు. తనను తాను దహించుకుంటూ లోకోపకారం చేస్తుంటాడు. అగ్ని మనకు ఇచ్చే సందేశం అర్థమైందనుకుంటాను. త్యాగం జన్మ జన్మలకు అందరికూ ఆరాధనీయం. ఈ లోకంలో అగ్ని వంటి త్యాగశీలి దానశీలి ఎవరైనా ఉన్నారా? మీరు దేశాటనం చేస్తుంటారు కదా, చెప్పండి.
12: ఎందుకు లేరు, ఉన్నారు.
11: ఎవరు వారు?
10: ఇంకెవరు? బలి చక్రవర్తి.
11: అంతటి దానశీల బలి?
12: అలాంటి దానశీలి లేనేలేడు. కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో. ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు బలి. దానం అంటే బలి, బలి అంటే దానశీలం. ఇది ముల్లోకాలు అంగీకరించిన సత్యం.
11: అలాగా, అయితే వెళ్తాను.
0: బలి, ఇది అగ్నిశాంతి హోమగుండం.
3: అగ్నయే నమః.
0: ఇది వరుణ శాంతి హోమం.
3: కర్పూర హవిస్సు వేస్తున్నాను.
0: ఇది పృథ్వీ శాంతి హోమగుండం.
3: నవధాన్య హోమం చేస్తున్నాను.
0: ఇది అంతరిక్ష శాంతి హోమం.
3: నా హృదయాన్ని నివేదనం చేస్తున్నాను.
0: ఇహ ఈ హోమగుండాలకు ప్రదర్శనాలు చేయండి.
3: అలాగే. ఎవరి బ్రహ్మచారి ఇటు వచ్చాడు?
11: భవతు భిక్షాందేహి నవవటువుని ప్రణవోపాసవుణ్ణి. ఓం.
3: ఏం కావాలి బ్రహ్మచారి?
11: బలి.
13: ఏమిటా ఏకవచన సంబోధన?
11: పెద్దల్ని పిన్నలు అలా పిలవవచ్చునని లోకనీతి. ఏం బలి?
3: చెప్పు బ్రహ్మచారి, ఏం కావాలి? ఏ భిక్ష కావాలి? అడుగు.
0: నాయనా బలి.
3: ఆచార్య.
0: ఇది చంద్రుడు జ్యేష్ఠమూల నక్షత్రాలలో సంచారం చేసే దివ్యమైన ముహూర్తం. నీ యజ్ఞ ఫలం అందివచ్చే సమయం.
11: భవతి భిక్షాందేహి.
3: ఏం ఇవ్వనయ్యా బ్రహ్మచారి?
11: అడిగింది ఇస్తానని మాట ఇస్తేనే అడుగుతాను, లేకుంటే వెళ్ళిపోతాను.
13: భిక్షాటనానికి వచ్చి బెదిరిస్తున్నావే.
0: బలి అంటే ఎవరో తెలుసునా?
11: ఏకవచన ప్రయోగం చేయకుబాణా.
13: చేయి చాచిన ఇంద్రుడికి ఆయుర్ధాయాన్ని దానం చేసిన విరోచనల వంశం మాది. బలిచక్రవర్తి దానానికి మారుపేరు.
14: బాణా ఆవేశపడకు. ఈ బాలకుడు సామాన్య వటువలే కనిపించడం లేదు.
13: ఇంద్రుణ్ణే గడగడలాడించిన మనకు ఈ అంగుష్టమాత్రుడక లెక్క ఆచార్య.
3: బాణ, చిన్నవారైనా పెద్దవారైనా అతిథిని గౌరవించాలయ్యా.
6: అలా గడ్డిపెట్టు
13: ముత్తాత.
3: బాణ, బాలక నీ నామధేయం?
11: నన్ను వామనుడు అంటారు.
15: వామ అంటే సౌందర్యం అని, శుభకరం అనే అర్థాలున్నాయి. నువ్వు నిజంగా అలాగే ఉన్నావయ్యా.
3: నీకేం కావాలో కోరుకోవయ్యా.
11: ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పనని మాట ఇవ్వు, అప్పుడే అడుగుతాను.
3: సత్యవాక్పాలనం చేస్తానని పంచభూతాల సాక్షిగా ఇంతకు ముందే శాంతిప్రీతి చేసిన నేను యజ్ఞపురుషుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నానయ్యా. అడుగు.
11: అడుగుతున్నా బలి.
3: అవశ్యం
11: అడుగుతున్నా. ఏం బాణా?
13: అది మీ ఇద్దరి మధ్య వ్యవహారం.
11: అడుగుతున్నా ఏం ఆచార్య?
14: ధర్మ సంకటం తెస్తున్నావయ్యా.
3: సందేహించక అడుగు బాల. సప్తద్వీప విలసితమైన వసుంధర కావాలా?
11: అన్ని చోట్ల ఉండే నాకు భూమి ఎందుకు?
3: మరి బంగారు రాసులా?
11: సువర్ణ వేదాధ్యాయికి వేరే బంగారం ఎందుకు?
3: పోని అశ్వ గజ రథ పదాతి దళాలు కావాలా? ప్రపంచ సుందరాంగనలు కావాలా?
11: ఏమీ వద్దు.
3: ఏమీ వద్దా?
14: మరేం కావాలట?
13: ఇతగాడికి మతిస్థిమితం లేదేమో.
11: ఏమీ అడగకుండానే నాకు మతిస్థిమితం లేదని బాణల వారు హాస్యం చేస్తున్నారు. తీరా అడిగాక వారి మతిపోదు కదా.
13: అధిక ప్రసంగం మాను. అడుగు.
3: అడుగు బాలక.
11: ఏం శుక్రాచార్య, అడగనా?
3: అడుగు.
11: ముగ్గురు మూడుసార్లు అడుగు అడుగు అడుగు అన్నారు గనక మూడు అడుగుల స్థలదానం చెయ్యి బలి. అదే నాకు ఆనందం. నే చెప్పాను కదా నా మాటలు విని బాణుడు మతి గతి తప్పుతుందని.
13: పిచ్చి నాయనా, సముద్రము దగ్గరకు వెళ్లి ఎవ్వరూ రాగి చెంబుతో నీళ్లు తెచ్చుకోరు. ఆలోచించుకో, ఇంకో అవకాశం ఇస్తున్నాం.
3: చిరంజీవి, మరొక్కసారి ఆలోచించవయ్యా.
11: శుక్రులు అలా చూస్తున్నారేమిటి?
14: నువ్వేదో కుట్రదారుడిలా ఉన్నావు.
3: ఆచార్యదేవ, ఈ యజ్ఞ పరిపూర్తి వేళ దాన మండపంలో అటువంటి నిందలు నేను భరించలేను. బ్రహ్మచారి ఆలోచించవయ్యా.
11: చక్రవర్తి, నువ్వు సముద్రమంతటి దాతవే, కాని నేను ఆశల్ని వ్యామోహాల్ని జయించిన వటువుని. సంతోషం సంతుష్టి ఇవే తేజస్సుని కీర్తిని వృద్ధిపరుస్తాయి. అంచేత మూడు అడుగుల స్థలం నాకు చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు.
3: బాలయ్య నీ ఇష్టమయ్యా.
14: మూడు అడుగుల దానవా? ఆశ్చర్యంగా ఉందే.
13: నేలకు మూరెడున్న మరుగుజ్జువాడు కదా, శరీరమే కాదు బుద్ధి కూడా పెరగలేదు.
14: బాణా, ఈ వటువుని తక్కువగా అంచనా వెయ్యకు. ఇతడు కపటి వలె కనిపిస్తున్నాడు.
13: కుర్ర కుంక, ఏం చేస్తాడు ఆచార్య?
14: బలి, నువ్వు ఈ దానం చేయవద్దు. ఇతడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువేలా మాయావటు రూపంలో వచ్చాడు.
3: శ్రీ మహావిష్ణువా?
13: మాయావటువా
6: అయి ఉండవచ్చు. అతన్ని చూడగానే నా మనసు ఎందుకో ఆనందపడింది.
11: బలి, దానం ఇవ్వనంటావా? చెప్పు, వెళ్ళిపోతాను.
3: వాగ్దాన వీరుననుకుంటున్నావా వామన? ఏది ఏమైనా ఈ దానం ఇచ్చి తీరతాను.
14: బలి, వద్దు, నా మాట విను. ఇతడు కపటి.
3: కాని శ్రీ మహావిష్ణువే అంటున్నారు కదా గురువరా. శుక్రాచార్య, త్రిభువన పాదకుడైన విష్ణుమూర్తి భిక్షాందేహి అని చేయి చేస్తే అంతకన్నా ఈ బలికి మహద్భాగ్యం ఏముంది? ఆడిన మాట తప్పను.

0: భలే పట్టుదల వద్దు, కొంచెం కొంచెం ఆలోచించు.
1: నేను ఇచ్చిన మాట తప్పను ఆచార్య. లోకపాలకుడు సృష్టి పోషకుడు అయిన విష్ణుమూర్తి చేయి క్రింద నా చేయి పైన ఉండడం కన్నా ఆచార్య జీవితానికి ఏం కావాలి?
2: ఇతడు మాయావామనుడు వేషధారి, మీకు ఇతడి కుట్ర అర్థం కావటం లేదు. బలి, ఈ దానం చేయవద్దు.
1: ఆచార్య, నేను వెనుకాడే ప్రసక్తి లేదు, ఇచ్చిన మాట వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు. వింధ్య, కమండరోదకం.
3: అలాగే ప్రభు.
1: బలి, ఈ దానం చేయకుండా మాయోపాయం చే నిరోధిస్తాను, కమండల ధారకు అడ్డుగా నిలుస్తాను.
0: అబ్బా,
1: దర్ప పడుతుకుందే,
0: కన్ను పోయిందే.
1: వామనవటు రావయ్యా, చతుర్దశ లోకాలు ఆనందించేటట్లు నా దానాన్ని స్వీకరించి మా వంశాన్ని కాపాడు. బ్రహ్మ కడికిన పాదం.
3: ఇంకా కొలత ప్రారంభిస్తాను.
4: ఆచార్య, మీరు చెప్పినట్లే జరుగుతోంది. ఇతడు కపటి.
1: బాణ, ఇతడిని బంధించే మార్గం ఆలోచించు.
4: ఈ విశ్వరూపాన్ని బంధించగలవా ఆచార్య?
1: శాంబరి మాయల్ని ప్రయోగించండి బాణ.
4: శాంబరి మాయలు ప్రయోగించాను, అయినా ఏమీ లాభం లేకపోయింది. ఇదేంటి ఆచార్య?
1: ఆ విష్ణుమాయ.
5: నే ముందే చెప్పాను నీ ఆటలు సాగవని. ఎందుకు వృధా ప్రయాస?
4: ముసలి ముత్తాతో
1: ఆవేశపడకు బాణ.
4: ఇంత వైపరీత్యం జరుగుతుంటే విన్నకుంటారేమిటి? ఆజ్ఞయమండి. మన సైన్యాలు ఇతడిని నామరూపాలు లేకుండా చేస్తాయి.
5: నామరూప శూన్యుడైన ఆ పరాత్పరుణ్ణి వేరే నామరూపాలు లేకుండా చేద్దామనుకోవటం అమాయకత్వం మనవడా.
2: నేను చెప్పినట్లు ఇతడు మాయావటుడు. వామనుడే వచ్చి గరిమాది అష్టసిద్ధులు ప్రదర్శించి ఇప్పుడు ఏకంగా ఈ భూమండలాన్ని ఏకపాదంతో కొలిచేశాడు.
5: శుక్రాచార్య, తొట్టుపడకండి, మనవడి దానశీలాన్ని భంగపరచకండి. ఈ వటు భూధవుడు మాధవుడు కనుకనే ఈ భూమండలాన్ని ఆవరించాడు. దాన సమయంలో కమండలోదకానికి అడ్డు తగిలిన మీ కన్ను పొడిచి ఏకాఠుని చేశాడు.
2: ప్రహ్లాద, జరగబోతున్నది చూడు. ఈ కపట వటువు త్రివిక్రముడై రెండవ పాదాన్ని అంతరిక్షంలోకి విస్తరిస్తున్నాడు. బుధాది నవగ్రహ మండలాన్ని అధిగమించి గ్రహ శకల వలయ సీమను తన్ని తోకచుక్కల మండలాన్ని తరించి తారామండలాన్ని కొలిచి అనంత విశ్వాంతరాలాన్ని పాదాక్రాంతాన్ని చేసుకున్నాడు. వేలిడంత వటువు పెరిగి పెరిగి భోన భోంతర విశ్వాంతరాల పరివ్యాప్తుడయ్యాడు. బలిని మోసగించాడు.
5: పిచ్చి ఆచార్య, ధనిష్ఠ నక్షత్ర మండలాంతర్గతమైన గోలోకధామం వైకుంఠం అతని నివాసం, అందుకే అంతవరకు వ్యాపించాడు. నమో నారాయణ.
2: విష్ణు భక్తులైన మీరు అంతకన్నా ఏం చెప్తారులేండి?
5: పరమదయాళు అయిన శ్రీ మహావిష్ణువు బలిని అనుగ్రహిస్తాడు.
3: బలి, రెండడుగులు కొలిచేశానయ్యా, ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు?
1: ఇంకెక్కడ మహానుభావా, నా శిరస్సును అవతరించండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి.
3: అటులనే
1: శిరస్సు వంచాను, చేయి చాచాను. నా అరచేతి మీద నీ పాదారవిందాన్ని ఉంచితే శిరస్సును ధరిస్తాను స్వామి. బ్రహ్మకడిగిన ఈ పాదాన్ని, గంగ పుట్టిన ఈ పవిత్ర ప్రసాదాన్ని సేవించుకుంటాను స్వామి.
3: శుభం భూయాత్.
4: ఏమి శుభమో, ఈ రాక్షస కులపు చిరకాల కాంక్ష మరో మన్వంతరానికి వాయిదా పడినది కదయ్యా. ఏమి కాపుట్యం.

0: ఏర్పరిచాను. ఇదే సృష్టి పరిపోషణం. ఈ పాలనలో భాగంగా కొన్ని కట్టుబాట్లు నిర్దేశించాను. ఎవరి పనులు వారు చేస్తున్నంతకాలం సృష్టి నియమాలు పరిరక్షితాలై ఋతు కాలమానగతులకు ఎలాంటి వైపరీత్యాలు రావు. కాని బలి అలా కాక తన పరిధిని అతిక్రమించి వ్యవహరించాడు.
1: మిగిలిన అన్ని లోకాల వలనే నా పాతాళ లోకాన్ని సంపద్వంతం సమృద్ధివంతం చేశాను. అన్ని లోకాల పాలకులు చేస్తున్నదే నేను చేశాను కాదా స్వామి?
0: బలీంద్ర, ప్రకృతికి ఒక నియమం ఉంది, సృష్టికి ఒక క్రమం ఉంది. ఆ నియమాల్ని క్రమాన్ని గ్రహతారగతుల్ని మార్చే అధికారం నీకు లేదు. నువ్వు నీ పాతాళ లోక సుఖానికై అభివృద్ధికై సూర్యకాంతిని అక్రమంగా ప్రసరింపచేశావు. అగ్ని వాయు అయస్కాంత ఇంధన శక్తుల్ని ఆకర్షించేశావు. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతిని విపరీత పరిణామాలు వచ్చాయి. ఏ గ్రహానికి ఏ లోకానికి ఎంతటి కాంతి ప్రసరించాలో, ఎంతటి ఉష్ణం ప్రసారం కావాలో ఒక నియమం ఉంది. అది విచ్ఛిన్నం చేశావు. కనుకనే ఇంతటి కథ నడిచింది.
2: అయినా అతడు మహాదానశీలి, ధర్మనిరతుడే కదా.
0: అందుకే ఈ యుక్తితో అతడికి గుణపాఠం నేర్పాను.
1: నా కళ్ళు తెరిపించావు మహానుభావ.
3: కాలమే ఎంత, నా మాంగల్యానికి ఈ సామ్రాజ్యానికి ఎటువంటి కీడు రాకుండా రక్షించవయ్యా.
0: బలిదాన నిరతికి సద్గుణ సంపత్తికి మెచ్చి అతనికి సావర్ణ మనువు కాలంలో ఇంద్ర పదవిని అనుగ్రహిస్తున్నాను.
1: తమ ఆశీస్సులు.
4: నా జీవితాశయం మన్నంతర కాలానికి వాయిదా పడినది.
0: బలి, నువ్వు పాతాళానికి వెళ్లి నీ పాలనం నువ్వు చేసుకో. అమరావతిని ఇంద్రుడికి దత్తం చేస్తున్నాను. ఈ మన్వంతరం అంతా ఇదే వ్యవస్థ నడుస్తుంది.
1: తమాజ్ఞ.
0: అంతేకాదు బలి, నీ వంటి చరితార్థుడి తలపై కాలుంచినందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీ ద్వారపాలకున్నై ఉంటాను.
1: స్వామి, అంతటి శిక్ష మీరే విధించుకునడం?
0: ధర్మం అందరికీ ఒకటే బలి, ధర్మపాలన అందరికీ విధి కాదా?
1: నాదో చిన్న కోరిక మహాశయ.
0: అడుగు.
1: నాకు ఈ భూలోక ప్రజలపై ఎంతో మక్కువ ఏర్పడినది. వీరిని చూడకుండా ఉండలేను. కనుక ఏడాదికి ఒకసారి పాతాళం నుంచి పైకి వచ్చి నా ఈ లోకవాసుల్ని చూసుకుని ఆనందించే అవకాశాన్ని అనుగ్రహించు.
0: తథాస్తు బలి. ప్రజారంజక పాలనకు మారుపేరుగా 14 లోకాలకు ప్రసిద్ధమవుతుంది. మకర సంక్రాంతి పర్వదినాలలో నువ్వు భూలోకానికి వచ్చి నీ ప్రజల్ని ఆనందంగా చూసుకుంటావు. నీ రాకకు ఆనంద గౌరవ సూచకంగా ప్రజలు తమ లోగిళ్లలో ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లులు అలంకరించి నీకు స్వాగతం పలుకుతారు.
1: ధన్యుణ్ణి స్వామి.
0: బలి, నీ జీవితం లోకానికి గుణపాఠంగా నిలుస్తుంది. భౌతిక సుఖభోగ లాలస ప్రధానమైన ఐశ్వర్య సంపాదన మీ రక్ష సంస్కృతి నాగరికతల లక్ష్యం. ఇక్కడ ఆధ్యాత్మిక మానవీయ స్పందనలకు, మారణాయుధాలకు, వికృత భావాలకు ఉన్న ప్రాధాన్యం నిత్య సత్యాలకు, నియమనిష్టలకు లేదు. అందుకే నువ్వు రక్కసి ధనం, రక్కసి అధికారం మాయలో పడి నీ లోక పరిధిని అతిక్రమించావు. నీవలే ప్రకృతికి విరుద్ధంగా సంచరించి ప్రవర్తించే మనిషి ఎవరైనా, ఎంతటి వాడైనా పాతాళానికి పతనమై తీరుతాడని నీ జీవిత కథ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మానవతామృతం నిండిన సనాతన ధర్మం ఆచరించేట్టు మనిషి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. కేవలం భౌతికవాద విశృంఖలత్వం వద్దు. అలాగే కేవలం ఆధ్యాత్మికవాద అకర్మణ్యత వద్దు. భౌతిక ఆధ్యాత్మిక తత్వ సమ్మేళనమైన జీవన విధానం అందరికీ అనుసరణీయం. వామనావతారంలో త్రివిక్రమ సందేశం ఇదే.
1: ధన్యోస్మి మహానుభావ. తాతగారు మంగళాశాసనం పరగపోతున్నారు.
2: భక్తవత్సల, నారాయణమూర్తి, నా తండ్రి కారణంగా ఆనాడు నరసింహాతారంలో దర్శనమిచ్చావు. నా మనవడు బరికారకుడుగా ఈనాడు వామన త్రివిక్రమ రూపంలో కనుల పండుగ చేశావు. ఒక జన్మలో 2 అవతారాలు చూసి అదృష్టం నాకు కలిగించావు. నీ స్మరణం, నీ దర్శనం అందరికీ శ్రేయదాయకం. ఈ మానవాళిని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండు నా స్వామి. ఇంతకన్నా నిన్ను ఏమి కోరగలను?

వామనుడు నాటకం విన్నారు. రచన శ్రీ పురాణపండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఇందులో వామనుడు నీలన్రాజు హరిత, ప్రహ్లాదుడు శ్రీ ఏ శివరామరెడ్డి, శుక్రుడు శ్రీ ముసునూరు రత్నబోస్, బలి శ్రీ ఏబి ఆనంద్, వింధ్యావళి శ్రీమతి వై రాజకుమారి, బాణుడు శ్రీ ఎన్వీఎస్ వర్మ, విప్రచిత్తు డాక్టర్ ఎస్వి సుబ్బరాజు, అదితి శ్రీమతి ఏ లక్ష్మీబిందు, కశ్యపుడు శ్రీ ఎన్ వాసుదేవరావు, ఇంద్రుడు శ్రీ కొప్పుల అశోకానంద్, విష్ణువు శ్రీ సిహెచ్ హేమాద్రి, బృహస్పతి శ్రీ మండూరి వెంకట్రావు, సముద్రుడు శ్రీ జె సంజీవరావు, అగ్ని శ్రీ వివి స్వామి, ఋషులు శ్రీ కె దేవదాస్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ డేవిడ్ రాజు, దౌవారికుడు శ్రీ పసుపులేటి కృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ ఏ మురళీకృష్ణ, వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గాభవాని, శ్రీతులు ఎస్ జగన్మోహన్ రావు, కెవి కృష్ణ, పికె మల్లికార్జున శర్మ, పి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇద్దరు ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, బొంబాయి జయశ్రీ ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట జర్నీ. ఈ చిత్రం కోసం సాహితీ కార్తిక్ ఆలపించిన ఈ పాట. గీతరచన సాహితీ, సంగీతం సత్యం.

దేవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన జొన్నవిత్తుల గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈశ్వర్ ఈ చిత్రం కోసం రాజేష్ ఉషా ఆలపించిన ఈ పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి ఆలపించిన గీతం. గీతరచన ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

మనం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, అశ్విని, హరి, అశ్విన్ ఆలపించిన ఈ పాట గీతరచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓజీ. ఈ చిత్రం కోసం శృతి రంజని ఆలపించిన ఈ పాట, గీత రచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం ఎస్ తమన్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం హాయ్ నాన్న. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సీతారా కృష్ణ కుమార్ ఆలపించిన ఈ పాట, గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వాహెబ్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

శ్రోతులు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి.
2: నేను ఇక్కడే ఉన్నా
3: మీకోసం కాదు దీనికోసం. మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవా బయలుదేరి వెళ్లారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గోయ్ రాకోన్ యాత్రలో ఆయన ఈ సాయంత్రం పాల్గొననున్నారు. చీప్టెంప్స్ స్మారకం నుంచి కున్కోలిం బస్టాండ్ వరకు సాగే పాదయాత్రలో పాల్గొని అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి గోవా నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎడ్యూటెక్ 2025 సర్వే ప్రకారం ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పిల్లల్లో 77% మంది ప్రాక్టీస్ లెర్నింగ్ కోసం

0: వినియోగిస్తున్నారని చెప్పారు. సంప్రదాయ విద్యా విధానాలకు సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, విద్యా సంస్థల సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి రావాలని సూచించారు. ఈరోజు హైదరాబాద్లో బ్రిలియన్స్ ఏఐ సాఫ్ట్వేర్ సూట్ను మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన క్యాన్సర్ రన్నును వారు జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. కాంగ్రెస్కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ధర్నాలు, నిరసనలకు పోలీసులు అవకాశం కల్పించారని, రాహుల్ గాంధీ స్వేచ్ఛగా సభలు నిర్వహిస్తున్నా అడ్డుకోలేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా నేతలను పదే పదే గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు, ములుగు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన హైదరాబాద్లో రాష్ట బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముఖ్య సమావేశం జరిగింది. ప్రజలచ్చే ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానిగా నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. మోదీ అనుసరిస్తున్న నాగరిక్ దేవోభవ సూత్రాన్ని కొనియాడారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సహా పలువురు ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా హైదరాబాద్ గన్ ఫౌండరీలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గడిచిన 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా తీసుకొస్తానని, అందుకు తేదీ సమయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనను తప్పుబడుతూ ఓటు కోల్పోయిన వారెవరైనా ఉన్నారా అని రామచంద్రరావు ప్రశ్నించడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన నాయకులే నేడు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతున్నారని రాష్ట ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
1: తమ ఉనికిని కోల్పోయిన ఈ జిల్లాలో తమ ఉనికిని మళ్లీ ప్రభావాన్ని చూపేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. ఆవిర్భావ దినోత్సవం పేరిట 10 సంవత్సరాలు పూర్తవుతుందని, దశాబ్ది ఉత్సవాలు అనేటువంటి ఒక పేరిట బీఆర్ఎస్ ఈరోజు చేస్తున్నటువంటి నాటకాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు గమనించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
0: రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, వాటి ఉపసంహరణ రేఖ తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాల్పల్లి మీదుగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, పటాన్చెరులో అత్యల్పంగా 17.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండలోని చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి మూలమూర్తికి 21 కలశాలతో అభిషేకం నిర్వహించారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారి ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నీలిమ దంపతులు ఉత్సవాలను ప్రారంభించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాది కొత్తగూడెం జిల్లాలో అటవీ నేరాల నియంత్రణ, అటవీ సంపద సంరక్షణకు ఫారెస్ట్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు అటవీ సంబంధిత

ఫిర్యాదులు, సమాచారాన్ని సత్వరమే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. జనగాం జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఉద్యమ సాధన కమిటీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించి ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సైదాపూర్ గ్రామ పంచాయతీ టీబీ ముక్త్ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ రాధికా రామ్ గౌడ్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వానాకాలం 2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాల వడ్లను గుర్తించేందుకు సాంకేతిక నిపుణుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయించగా వీటిలో 199 కేంద్రాలను సన్న రకాల ధాన్యం కొనుగోలుకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో 2 రోజుల పాటు ఆసిఫాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కోవా విజయ్ నేతృత్వంలో జరిగే 12వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026ను ఎంపీ గెడం నగేష్ జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజల ఇళ్ల నుంచి బయటికి వెళ్లే ముందు తలుపులు, కిటికీలకు పటిష్టమైన తాళాలు వేయాలని, వెనక తలుపులు, బాల్కనీలను కూడా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ రోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు.

ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:20 సాయంకాలం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ గారి రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 చిత్రసీమ. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇక 10:00 మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు.

ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషగారి వివరణ వింటారు. 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో భద్రకాళి ఆలయ చరిత్ర ప్రాశస్త్యం శ్రీ బండారి శేషగిరిరావు గారి ప్రసంగం ఉంటుంది. 8:00 శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక 9:00 చిత్రసీమ, 10:00 జాతి సంపద జానపద కళలు రూపకం ఉంటుంది. 10:30 చిత్రసీమ, ఈ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 12:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమాచార దర్శిని వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
0: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
3: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
3: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
3: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
4: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
3: అంతేగాక దేశ

0: దేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
1: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. యువవాణి యువజనుల కార్యక్రమంలో స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ గారి రూపకం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, స్నేహితుడే ఉంటే, పి శ్రీనివాస్ గారి రూపకం.

స్నేహబంధంలో పీకల్లోతు కూరుకుపోయి దాన్ని ఆస్వాదించేవారికి మండుటెండల్లో చల్లని ఐస్ క్రీమ్ తింటున్నట్టు, చల్లని చలిలో వెచ్చని కాఫీ తాగినట్టు అనుభూతినిస్తుంది ఆ భావన. స్నేహానికి ఎంతమంది ఎన్ని రకాలుగా నిర్వచనమిచ్చినా ప్రతిదీ సరిగ్గా సరిపోతుంది. అసలు స్నేహం అంటేనే అనిర్వచనీయమైన సున్నితమైన భావన. స్నేహ మాధుర్యాన్ని పంచుకునే మిత్రులకే స్నేహంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. చిన్ననాడు కాగితం పడవలతో మొదలైన స్నేహం బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశ వరకు ఎందాక పయనించిన మనతో పాటు ఉండి అనేక తీపి జ్ఞాపకాలను పంచుతుంది ఈ స్నేహమనే భావన. చిన్నప్పుడు మొదటిసారి స్కూల్కి వెళ్లేటప్పుడు స్కూల్కి వెళ్ళను అని మారాం చేసే పిల్లవాడు వారం రోజుల తర్వాత హుషారుగా స్కూల్కు వెళ్తూ ఉంటాడు. ఈ మార్పు కేవలం స్కూల్ వల్లనో, స్కూలు వాతావరణం వల్లనో, టీచర్ల వల్లనో వచ్చింది కాదు. అంతకుముందు ఇంట్లో అమ్మా నాన్నలతో గడిపిన పిల్లవాడు మొదటిసారిగా స్కూల్కెళ్ళి తన బాహ్య ప్రపంచాన్ని తన చుట్టూ ఉన్న స్నేహితులతో పంచుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పుడే స్నేహమనే భావన కలిగి ఆ భావనతోనే పిల్లవాడు హుషారుగా స్నేహితులను కలుసుకోవడానికి మారాం చేయకుండా స్కూల్కు వెళ్తుంటాడు. కల్మషం ఎరుగని పసి మనసుల్లో అప్పుడే వికసిస్తుంది స్నేహమనే అలౌకికానందం. ఆ ఆనందమే అతన్ని రోజూ స్కూల్కి వెళ్లేలా చేస్తుంది. ఇక వారు తిరిగి ఇంటికి వచ్చాక ఎక్కువగా చెప్పేది వాళ్ల చుట్టూ ఉన్న స్నేహితుల గురించే. కులం, మతం, ఆడ, మగ, ధనిక, పేద అనే ఏ తేడా లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఆ వయసులో పొందే స్నేహ మాధుర్యం పుట్టతేనెలా కమ్మగా ఉంటుంది. చిన్ననాటి నుండి వారితో పాటే స్నేహబంధం పెరిగి పెద్దదై విడిపోయే చివరి దశలో ఎన్నో అనుభవాలను, అనుభూతులను మిగులుస్తుంది. స్కూలు దశ నుండి కాలేజీ దశ వరకు స్నేహితుల సంఖ్య పెరగడంతో వారిలో వారికి చిన్న చిన్న గిల్లిగజ్జాలు, కోపాలు, తాపాలు, ప్రేమలు, ఓదార్పులు, తుళ్ళింతలు, కేరింతలు వాటితో అలా అలా కాలం గడిచిపోతుంది. ఆ దశలో వారికి స్నేహానికి మించింది మరొకటి లేదు అనిపిస్తుంది.

0: యవ్వన దశలో స్నేహం అనేది చాలా కీలకం. ఇంకా చెప్పాలంటే చాలా సున్నితమైన అంశం. యవ్వనంలో ఉన్నప్పుడు ఒక దశలో ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే స్నేహితులే ఇష్టమయ్యే స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మనలో గమనించలేని, గుర్తించలేని సృజనాత్మకతను, నైపుణ్యాలను, లోటుపాట్లను, బలాలను, బలహీనతలను చుట్టూ ఉన్న స్నేహితులే గుర్తిస్తూ ఉంటారు. వాటికి తగ్గట్టు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి సాంకేతిక విప్లవం వల్ల ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో స్నేహితుల మధ్య ఎడబాటును కొంచెం తగ్గిస్తున్నాయి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక అనుసంధాన వేదికలు. వీటి పుణ్యమా అని దూరమైన మిత్రులందరినీ మన అరచేతిలోనే చూసుకోగలుగుతున్నాం. ఫేస్బుక్, వాట్సాప్ వంటివి కేవలం యువమంత్రమే కాదు, అన్ని వయసుల వారికి వారి మంచి చెడులను స్నేహితులతో పంచుకోవడానికి వేదికలయ్యాయి. నేడు సాంకేతిక విప్లవంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకున్న పెను మార్పుల కారణంగా స్నేహితుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక ఫేస్బుక్ రాకతో ప్రపంచ వ్యాప్తంగా స్నేహం తీరు తెన్నెలే మారిపోయాయి అని చెప్పవచ్చు. గతంలో ఒక వ్యక్తికి సగటున 70 మంది మిత్రులు ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఫేస్బుక్ రాకతో ఒక్కొక్కరి ఫ్రెండ్ లిస్టులో మిత్రుల సంఖ్య 200లకు మించి ఉంటున్నాయి. మరింత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తికి అయితే ఫ్రెండ్ లిస్టులో 1000ల సంఖ్యలో స్నేహితులుంటారు. కానీ అంతమందిలో నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోవడము కష్టమే. కానీ ఇందుకు విరుద్ధంగా ఫేస్బుక్లో కొద్ది మంది నాణ్యమైన మిత్రులను మాత్రమే కలిగి ఉన్న వారు కూడా ఉన్నారు. ఫ్రెండ్షిప్ డే రోజు ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక అనుసంధాన వేదికల్లో యువత చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏ వాట్సాప్ గ్రూప్లో చూసినా, ఏ వాట్సాప్ చాట్ చూసినా, ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా, ఎవరి ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసినా స్నేహితులతో స్నేహితుల దినోత్సవానికి సంబంధించిన మెసేజ్లు, గ్రాఫిక్లు, ఫోటోలు స్నేహ బృందాల ఫోటోలతో నిండిపోయాయి. మిత్రులందరూ వాట్సాప్లో ఒక బృందంగా ఏర్పడి చిన్ననాటి విషయాలను, ఫోటోలను షేర్ చేసుకుంటూ మురిసిపోతే ఇంకొందరు ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు కలుసుకొని స్నేహితుల దినోత్సవాన్ని మర్చిపోలేని రోజుగా మలుచుకుంటున్నారు. మరి అలాగే కాకతీయ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులు మొన్నటి ఫ్రెండ్షిప్ డేను ఎలా జరుపుకున్నారో మనకు తెలియజేస్తున్నారు.
1: నా పేరు ఎం శ్రీను. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జిఆర్ఐలో పిహెచ్డి చేస్తున్నాను. స్నేహితుల దినోత్సవం అనేది అన్ని పండుగల కంటే చాలా గొప్పది. ఎందుకంటే ఈ జగంలో చాలా పండుగలు జరుపుకుంటారు, చాలా పండుగలు ఉంటాయి, కానీ అవి ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినవి. కానీ ఏ కులం, ఏ మతం, ఏ లింగ భేదం లేకుండా జరుపుకునేదే ఒక స్నేహితుల దినోత్సవం అని మనం గర్వంగా చెప్పొచ్చు. ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ గత 6 సంవత్సరాల క్రితం జూలై 30 జరుపుకోవాలని ప్రకటించింది. కానీ మనం పాత విధానాన్ని అనుసరిస్తున్నాము. ఐక్యరాజ్య సమితి స్నేహితుల దినోత్సవం బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కార్టూన్ పాత్ర విన్నీ ది పూని ఐరాస ప్రకటించింది. స్నేహితుల దినోత్సవం నాడు చేతికి కట్టుకునే ఫ్రెండ్షిప్ బ్యాండ్ పైన చాలా దేశాల్లో ప్రజలకు అనేక నమ్మకాలున్నాయి. కానీ నాకు అది మన స్నేహితుల జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటూ ఇవ్వాలి. అదేవిధంగా మన స్నేహితులలో మంచి చెడుని వివరించగలగాలి, తన మార్పుకు మనం తోడుగా నిలవాలన్నదే నా కోరిక. ఈ స్నేహితుల దినోత్సవం నాడు చేతికి కట్టుకునే ఫ్రెండ్షిప్ బ్యాండ్ సంప్రదాయం చైనా నుంచి మొదలైంది అని చెబుతారు. మా యొక్క స్నేహంలో మంచి మార్పు, మంచి స్నేహం బలపడడం కోసం మేమంతా కలిసి కాకతీయ విశ్వవిద్యాలయం నందు కలుసుకున్నాము. అలాగే అందరము వనమాసంలాగా వెళ్ళి భోజనం అందరం కలిసి తయారు చేసుకున్నాము. చాలా సంతోషంగా అందరి సుఖదుఖాలను పంచుకున్నాము. ఇప్పుడు ఉన్న ఈ యొక్క యవ్వన జీవితంలో ఎలా ఎదగాలి అని చర్చించుకున్నాము. ఈ విధంగా మా యొక్క స్నేహితుల దినోత్సవం చాలా అందకరంగా సాగింది. ఆట పాటల్లోనే కాదు, జీవితపు ఆటు పోటుల్లోనూ తోడుండేదే నిజమైన స్నేహం.
2: నా పేరు కే సైదులు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 1st ఆదివారం వచ్చిందంటే చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరిలో మొదలయ్యే ఉత్సవమే స్నేహితుల దినోత్సవం. ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల మధ్య సుఉద్భావ వాతావరణం దెబ్బతినడంతో తిరిగి అందరి మధ్య స్నేహభావాన్ని పెంచే ఉద్దేశంతో 1930 సంవత్సరంలో ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని అమెరికా నిర్ణయించింది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలు అన్ని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జరిగిన స్నేహితుల దినోత్సవంలో మా బాల్యమిత్రులతో కలిసి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, రామప్ప, వాజేడు జలపాతానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకున్నాము. మా యొక్క స్నేహం బాల్యం నుండి ఉన్నత చదువులైన PhD వరకు కొనసాగుతూనే ఉన్నది. ఇలాంటి మంచి మిత్రులు నాకు దొరకడం వలన నేను ఈరోజు ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నాను. ఇలానే మా యొక్క స్నేహం కలకాలం పెరిగి తుదిశ్వాస విడిచే వరకు కొనసాగుతుంది. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం, అదే ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అని అబ్దుల్ కలాం గారు చెప్పిన మంచి మాట.
0: విన్నారుగా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు స్నేహితుల దినోత్సవాన్ని ఎంత సంబరంగా జరుపుకున్నారో.

ఒక వ్యక్తి గుణగణాలను అతను పెంచుకున్న స్నేహాన్ని బట్టి, స్నేహ సముదాయాన్ని బట్టి నిర్ణయించవచ్చు. నీ స్నేహితులెవరో చెప్తే నువ్వు ఎలాంటి వాడివో చెప్పడం పెద్ద కష్టం కాదంటారు పెద్దలు. నిజమే, మన స్నేహితుని ఆలోచనలే మన ఆలోచనలు, వారి అలవాట్లే మన అలవాట్లు, వారి వ్యక్తిత్వమే మన వ్యక్తిత్వం. మన స్నేహితుడు మంచి నాయకుడు అయితే మనలోనూ ఎన్నో

0: కొన్ని ఆ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కష్ట సమయంలో కలత చెందిన మనసుకు శాంతి కలిగించే దివ్య ఔషధం స్నేహం. అవసరమైనప్పుడు సహకరించడానికి, కష్టాల్లో ఆదుకోవడానికి ఆప్తమిత్రులు ఉన్నారనే భావన మన కష్టాల్లో బాధను తగ్గిస్తుంది, సుఖశాంతులకు దోహదం చేస్తుంది. అందుకే స్నేహితుల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికంటే ముందు మనమే ఒక మంచి మిత్రునిగా మారిపోవాలి. అందుకోసం సహనం, అబద్ధాలు చెప్పకపోవడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. సహనం లేకపోతే స్నేహబంధం ఎక్కువ కాలం నిలబడదు. స్నేహితుల మధ్య ఆ బంధం కలకాలం ఉండాలంటే అబద్ధాలు చెప్పకపోవడం ఉత్తమం. స్నేహితుల్లోని మంచిని ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. పరస్పర సహకారంతో సాధించలేని విజయం ఉండదు. మన స్నేహితుల శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను చూసి అసూయ పడకూడదు. స్నేహితుని గుణగణాలను పొగడటం ఉత్తమ స్నేహితుని లక్షణం. స్నేహబంధాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే నిస్వార్థం, త్యాగం, అసత్యం మాట్లాడకుండా ఉండటం అవసరం. ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరు అబ్బాయిల మధ్య, లేక ఇద్దరు అమ్మాయిల మధ్య, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ఉండొచ్చు, లేదా ఒక స్నేహ బృందంలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండొచ్చు. ఈ స్నేహ బంధాలన్నింటిలో చాలా మంది చర్చించుకునేది అమ్మాయి అబ్బాయి మధ్య స్నేహం. అబ్బాయి అమ్మాయి మధ్య కల్మషం లేని స్నేహమే ఉన్నా సమాజంలో కొందరు దాన్ని ప్రేమగా చిత్రీకరిస్తూ ఉంటారు. నిజానికి పరిపక్వత కలిగిన అమ్మాయి అబ్బాయిల మధ్యే నిజమైన స్నేహం కలుగుతుందని కొన్ని అధ్యయనాలు, కొందరు అధ్యయనకర్తలు చెప్తున్నారు. అబ్బాయి అమ్మాయిల మధ్య ఆకర్షణ సహజం కాబట్టి ఆ ఆకర్షణకు, స్నేహానికి, ప్రేమకు మధ్య ఉన్న పలుచటి పొరలను ఎరిగి ప్రవర్తిస్తే అబ్బాయి అమ్మాయిల స్నేహం అర్థవంతంగా ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య స్నేహం స్నేహంగా మాత్రమే నిలిచి ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని, ఏదో ఒక సందర్భంలో స్నేహానికి అతీతమైన ఆకర్షణకు లోనవుతూ ఉంటారు అని ఒక యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్తలు వెల్లడించారు. చాలా మంది ఆడామొగ స్నేహితులను పరిశీలించాకే దీన్ని వెల్లడించారు. అబ్బాయి అమ్మాయి మధ్య ఒక స్నేహభావం ఉంటే చుట్టూ ఉన్న సమాజమే వారికి లేనిపోని ఆలోచనలను పుట్టిస్తాయని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సమాజంలో ఆడ మగ మధ్య స్నేహాన్ని తప్పుగా చూడకుండా ఉండాలని అంటుంది బీఎస్సీ విద్యార్థిని భాగ్యశ్రీ.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాగ్యశ్రీ. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అమ్మాయిల అబ్బాయిల స్నేహం అనేది ఈ కాలంలో చాలా తక్కువగా కనబడుతుంది, కానీ ఉన్న కొద్దిలోనైనా ఆ స్నేహబంధం జీవితకాలం వరకు ఉంటుంది. ఈ కొద్ది మందిలో నేను ఉన్నాననేది నా గట్టి నమ్మకం. ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య స్నేహం బలపరచడానికి గల కారణం మనం చూసే చూపు, మన వ్యవహార శైలి. అంటే మనం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటాము, అలాగే దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము, అంటే మన ఆలోచన విధానంలో మార్పు రాకుండా ఉంటే ఆ బంధం బలపడుతుంది, లేదంటే మన ఆలోచన విధానంలో మార్పు ఉంటే అది అడమగ స్నేహం కాదండి, ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ఉండాలి, అప్పుడే స్నేహబంధానికి విలువ ఉంటుంది. ఎలా అంటే, మనం అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు మన తల్లిదండ్రులు, చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని తప్పుడు కోణంతో చూడకూడదు. అలా చూడకుండా స్నేహపూర్వక వ్యవహార శైలి ఉంటే ఆ స్నేహబంధం ఎల్లప్పుడూ కొనసాగుతుంది. నా జీవితంలో కొంతమంది ఇలాగే స్నేహంగా ఉంటూ ప్రేమ వ్యవహారాలు చెప్పేవారు, కానీ నేను వాటిని ఖండించాను. మొన్న జరిగిన స్నేహితుల దినోత్సవం నాడు నా చిన్ననాటి స్నేహితులం అందరం కలిసి జరుపుకున్నాం. చాలా సంతోషంగా నా చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ పంచుకున్నాం. మా స్నేహం ఎల్లప్పుడూ ఇలా జీవితకాలం ఉండాలని ప్రతిజ్ఞ కూడా చేశాము. ఈ విధంగా మా యొక్క ఫ్రెండ్షిప్ డే జరిగింది. మనం లైఫ్లో జరిగే ప్రతి విషయం బంధువులతో, ఇంట్లో వాళ్ళతో పంచుకుంటామో లేదో తెలియదు, కానీ అదే ఒక ఫ్రెండ్ ఉంటే మాత్రం అన్ని షేర్ చేసుకుంటాం కదండి. అలాంటి ఫ్రెండ్స్ నాకున్నందుకు నేను చాలా హ్యాపీ. పేద ధనిక చూడనిది, కులమత భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం.

0: సుదీర్ఘకాలం సంతోషంగా జీవించడానికి స్నేహితుల సహచర్యం చాలా కీలకం. నిత్యం స్నేహితుల సమక్షంలో గడిపిన వారికి, బాధ అయినా సంతోషమైనా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకునే వాళ్ళకి ఒత్తిడికి దారితీసే హార్మోన్లు అదుపులో ఉంటాయి. ఆత్మహత్యకు దారితీసే ఒంటరితనాన్ని జయించాలంటే స్నేహితులే కీలకం. కానీ మంచి స్నేహితులను సంపాదించుకోవడం అంత సులభం కాదు. పరిచయస్తులు సులభంగానే దొరుకుతారు, కానీ నిజమైన స్నేహం సంపాదించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కాస్త ప్రయాస పడితే గాని నిజమైన స్నేహాలు నెలకొనలేవు. స్నేహాలు పరీక్షను ఎదుర్కోవలసి రావచ్చు. ఆ పరీక్షలకు తట్టుకొని నిలబడే స్నేహాలు ఇంకా పటిష్టమవుతాయి. నిజమైన స్నేహం కష్టం వచ్చినప్పుడు పక్కబలంగా నిలుస్తుంది. ఎండ కాస్తున్నంతసేపు మనకు తన గొడుగునిచ్చి, వాన కురవడం మొదలవగానే దాన్ని లాగేసుకునే వ్యక్తిని అవసరానికి ఆదుకోని మిత్రుడంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు వేరు వేరు ఉద్దేశాలతో స్నేహం చేస్తూ ఉంటారు. కొందరికి సంతోషంగా ఉండడానికి స్నేహం చేయడం అంటే ఇష్టం. మరికొందరికి తమ అవసరం తీర్చుకోవడానికి స్నేహం చేయడం అంటే ఇష్టం. మరి అలాంటి కృత్రిమ స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంకా స్నేహ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు యువ కవి ఎస్ బాబు.
1: స్నేహం అంటే రెండు దేహాలలో ఉండే ఒకే ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఒక దీపాన్ని వెలిగించాలంటే దానికి తైలం కావాలి. ఏదైనా మిషనరీ వస్తువు పనిచేయాలంటే విద్యుత్ కావాలి. కానీ స్నేహానికి మాత్రం ఏదీ అవసరం ఉండదు. ఒక మంచి మిత్రుడు కనుక ఉంటే మందులు అవసరం ఉండదు అంటారు. అంటే స్నేహితులకు ఉన్నటువంటి స్థానం ఎలాంటిదో అర్థమవుతుంది. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు చాలా అందంగా కనబడుతుంది. అది కొన్ని రోజులకు చెడిపోయి కళాహీనంగా దర్శనమిస్తుంది. కానీ స్నేహం మాత్రం మొదట మామూలుగా ఉంటుంది, పాత పడే కొద్దీ బాగుంటుంది. ఈ కాలమంతా సాంకేతిక రంగములో ముందున్నప్పటికీ, మనిషి ప్రయాణం అంతరిక్షాన్ని అంటుతున్నప్పటికీ, ఓ అందమైన సాయంత్రం కలిసి కలని కన్నీళ్ళని పంచుకునే మిత్రుడుంటే ఎంతో అదృష్టంగా భావించాలి. శుభకార్యాల్లో అలంకరించే అరటి ఆకులు, మామిడి తోరణాలు మరుసటి రోజుకే ఎండిపోయినట్లు కృత్రిమ ప్రవర్తనతో ఏర్పరచుకున్న స్నేహం అతి కొద్ది కాలంలోనే మూడువారుతుంది. స్నేహానికి అడ్డుతోవలు లేవు. ఎదుటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభిమానిస్తుంటే అతడు అంతకు రెట్టింపు అభిమానాన్ని కనపరుస్తాడు. స్నేహానికి శరీరాలు వేరైనా హృదయాలు మాత్రం ఒకే విధంగా నడుచుకుంటాయి. స్నేహితుల్లో కూడా వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకోవడం కోసం పులితోలు ధరించిన మేక మాదిరిగా ఉంటారు. అలాంటి వారిని మనం గ్రహించుకొని తిరగాలి. ఎదుటి వ్యక్తిని అరమరికలు లేకుండా అభిమానించడం, వారి మేలుకు తోడ్పడటం ద్వారానే స్వచ్ఛమైన స్నేహం వెల్లివిరుస్తుంది. లేనిపోని అనురాగాల్ని ఒలకపోయటం, కృత్రిమంగా మాట్లాడటం, అసందర్భంగా పొగడటం ద్వారా స్నేహాన్ని నెలకొల్పుకునే ప్రయత్నం చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. స్నేహం అనేది మనుషుల మధ్య బంధాలకి పునాది వేస్తుంది. అనుబంధాలు బలపడతాయి. మనుషులతో మాట్లాడకుండా ఉండడానికి చాలా కష్టపడాలి. కానీ స్నేహభావంతో హాయ్ అని పలకరించడానికి క్షణం పట్టదు. ఆ పిలుపులో, ఆ స్వరములో మనిషిని ఆకట్టుకునే ఆత్మీయత ఉట్టిపడితే అది స్నేహానికి రాదారి అవుతుంది. మానవుడు ఈనాడు అగ్రవాదం, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి సర్వవ్యాధులతో పీడింపబడుతున్న మనిషికి నేడు కావలసిన ఒకే ఒక్క దివ్య ఔషధం స్నేహం. స్నేహ హస్తాలను ఆప్యాయంగా చాచి తేడాలు లేకుండా ఎదుటి వ్యక్తిని గుండెలకు హత్తుకొని, నువ్వు నేను ఒకటే, మనం మనం స్నేహితులం, దోస్త్ దోస్త్, భాయి భాయి అని స్నేహాన్ని పంచగలిగితేనే మనిషి బతుకు అర్థం పరమార్థం అవుతుంది. స్నేహాన్ని మించిన ఆస్తులు అంతస్తులు ఈ లోకంలో ఉండవు. ఐశ్వర్యాలు స్నేహానికి అడ్డు రావు. నీదెంత నాదెంత అనే బేరసారాలుండవు, తీసివేతలు బాగా హారాలుండవు. నమ్మకమే పునాదిగా మమేకమైన అపురూప

0: నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. స్నేహపు జల్లులలో తడవటం కాదు, స్నేహపు వరదలో మునిగిపోవాలి, మునకలు వేయాలి, ఈత ఈదాలి. బాల్యంలో, యవ్వనంలోనే కాదు, వృద్ధాప్యంలో కూడా స్నేహం అవసరం. మనల్ని నడిపించేందుకు, సంతోషాన్ని పెంచేందుకు స్నేహితులు ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరూ ఇటువంటి స్నేహాన్ని అందించగలగాలి. మదర్ తెరిస్సాకు మారుపేరుగా మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న సమాజానికి, మన దేశానికి, మన బంధు మిత్ర సహచర బృందానికి స్నేహభావం కలిగిన అభిమానాన్ని పంచి ఇవ్వాలి. అసూయ ద్వేషాలను పరిపూర్ణంగా స్నేహభావం నుండి తొలగించాలి. మనమంతా స్నేహాన్ని పంచుతూ స్నేహం అనే బాటలో పయనిద్దాం. స్నేహతత్వాన్ని మనుషుల మనస్సుల్లో పండించాలి. మన పరిసరాలను స్నేహంతో నింపాలి. సాటి మనసుల్ని స్నేహానికి ప్రతిరూపాలుగా, మానవత్వానికి మచ్చుతునకలుగా మార్చే ప్రయత్నం చేయాలి మనమంతా. నేను నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే, నేను ఉన్నా లేకున్నా నా ఆత్మ స్నేహితులతోనే నిలిచి ఉంటుంది. అంటే మిత్రులకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉండాలో అర్థమవుతుంది.
1: ఇప్పుడు స్నేహం అంటే ఏంటో కవిత రూపంలో తెలియజేస్తున్నారు ఎస్ బాబు.
0: జన్మమిచ్చును అమ్మ, మార్గమిచ్చును మైత్రి, స్వేచ్ఛనిచ్చును పృథ్వీలోన, స్నేహితుడుంటే చాలు హృదయంలోన. కలిసిమెలిసిందాము, కలహాలు వద్దు, పక్కలో పాములుగా మనముండవద్దు, చక్కనైన స్నేహాన్ని చెదరగొట్టొద్దు, కలిమిలేములు లేని కలయికే ముద్దు. కపట ప్రేమలు, నయవంచనలు, కాలిపోయే కోరికల కుర్రాసులు లేకపోతే మదిలో జనించిన స్నేహం మరణానికి దరచేరనివ్వదు. 10 మంది కలిస్తే సమాజం, పుడతిలో అదే సామాజిక జీవనం. ఆప్యాయతల్లో మనస్సులుంటే విదజల్లును స్నేహ పరిమళం. ప్రేమ అనుభూతి కావచ్చు, కానీ స్నేహం మాత్రం సజీవ హృదయంలో కరుణను పండించి కాఠిన్యాన్ని కరిగించి స్నేహాన్ని ధరించిన మనిషి మృత్యుంజయుడు.
1: కెరీర్లో భాగంగా వేరైన స్నేహితులు మళ్లీ కలుసుకునేంత వరకు గతంలో వారు పంచుకున్న అనుభవాలతో గడిపేస్తూ కొత్త స్నేహితులను అన్వేషిస్తూ ఉంటారు. గతంలో సుఖదుఖాల్లో ఓదార్పును పంచి, ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలిచి, ఒడిదొడుకులలో అండగా నిలిచిన స్నేహితులను కోల్పోయి వేదనను మిగిల్చిన కాలాన్ని ఒక్కసారి వెనక్కు వెళ్లమని, వెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ అది జరిగే పని కాదు. కాబట్టి వారే ఒకసారి వెనక్కు వెళ్లి తమ స్కూలు, కాలేజీ మిత్రులను కలుసుకోవడం కోసం స్కూళ్లలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో అలుమ్ని మీట్స్ను ఏర్పాటు చేసుకుని పాత స్నేహాలను పునరుద్ధరించుకోవడానికి, కొత్త స్నేహితులను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 5-6 ఏళ్లు కలిసి చదువుకున్న మిత్రులు చదువు పూర్తయిన తర్వాత వారు చదువుకున్న విద్యాలయాల్లోని మిత్రులను విడిచి వెళ్లలేక పడే వేదన అంతా ఇంతా కాదు. ఆ వేదనను కూడా తీపిగా పంచుకోవడానికి ఫేర్వెల్ పార్టీలు జరుపుకుంటున్నారు నేటి యువత.

స్నేహం ఒకరి మీద ఒకరికి గౌరవంతో ఏర్పడితే అది మంచి స్నేహం. ఒకరి అభిప్రాయాలకు విలువనిస్తూ వాటికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటే స్నేహం కలకాలం నిలిచిపోతుంది. ఇది స్నేహితుల నిబద్ధత, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. సృష్టిలో ఏ బంధాన్ని మనం ఎంచుకోలేం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, కానీ మనం ఎంచుకోగల ఒకే ఒక బంధం స్నేహమనే ఆత్మీయ బంధం. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి స్నేహితులను ఎంచుకోవాలి. స్నేహబంధాలు చెడిపోయేవి కేవలం చెప్పుడు మాటల వల్లే. స్నేహితుల మధ్య బంధం ఎలాంటి దాపరికాలు, అరమరికలు లేకుండా తెరిచిన పుస్తకంలా ఉంటేనే స్నేహమాధుర్యం రెట్టింపు అవుతుంది, శాశ్వతమవుతుంది.

శ్రోతలింతవరకు స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ గారి రూపకం విన్నారు.

0: శ్రోతలు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్మెంట్ పర్సనల్ టెస్ట్ 2027 బ్యాచ్ ద్వారా 365 నావిక్ యాంత్రిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పురుష అభ్యర్థులకు 234, మహిళా అభ్యర్థులకు 26 నావిక్ ఖాళీలను కేటాయించారు. అదేవిధంగా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 68 యాంత్రిక్ ఖాళీలను, 20 హైజినిస్ట్ ఖాళీలను, 25 ఇతర నావిక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 365 ఖాళీలు. నావిక్ పోస్టులకు అభ్యర్థులు 12వ తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10th పాటు సంబంధిత విభాగంలో AICTE గుర్తింపు పొందిన డిప్లొమా ఉండాలి. హైజినిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు మెట్రికులేషన్ లేదా ITI లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత Stage 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అసెస్మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indiancoastguard.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ విభాగాల్లో 641 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ప్యూన్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 27, పర్సనల్ అసిస్టెంట్ 206, జుడిషియల్ అసిస్టెంట్ 174, ప్రాసెస్ సర్వర్ 92, ప్యూన్ 142. ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్యూన్ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10వ తరగతి, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి 10th క్లాస్ తో పాటు డ్రైవింగ్ లైసెన్సు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కు అభ్యర్థులు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ లో కనీసం నిమిషానికి 110 పదాలు, టైపింగ్ లో నిమిషానికి 40 పదాల వేగం కలిగి ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ లో 100 పదాలు, టైపింగ్ లో 40 పదాల వేగం కలిగి ఉండాలి. జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్ పై నిమిషానికి కనీసం 40 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జూన్ 1, 2026 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టును బట్టి రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 4, 2026. మరొక ఉద్యోగ సమాచారం. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HIL వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏరోనాటికల్ విభాగంలో

0: రెండు, కెమికల్ విభాగంలో 2, సివిల్ విభాగంలో 7, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 6, ఎలక్ట్రికల్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 21, మెకానికల్ విభాగంలో గరిష్టంగా 78, మెటలర్జీ విభాగంలో 3, ప్రొడక్షన్ విభాగంలో 6 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో రెగ్యులర్ లేదా ఫుల్ టైం ప్రాతిపదికన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ hallindia.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 అక్టోబర్ 2026.
1: ఉద్యోగ వాణి ఉద్యోగ సమాచారం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్దికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ది చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
1: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్దికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్ధత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13

వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటి నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 116 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వేలాది మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబౌటి మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 2026లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్లోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జెమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్,

0: గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబోటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: పిచ్చినాటి ఇల్లువాకిలి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి నల్గొండ జిల్లా కంబాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: వరిలో ప్రధానంగా నష్టం కలిగజేసే పురుగులను అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క పేర్లు ఏ విధంగా ఉంటాయి?
2: వరి మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రధానంగా సాగు అయ్యే పంట. అయితే ఈ పంటలో పలు రకాల చీడపీడలు అంటే కీటకాలు, పురుగులు, తర్వాత తెగులు ఆశించడం వల్ల రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఈరోజు ఏంటంటే మనం వరిలో ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం గురించి వివరంగా తెలుసుకుందాం.
1: ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరి స్థితి ఏదైతే ఉందో, కొంత కాండం పెరిగి ఒక జానెడు అంత కూడా పొడవు పెరిగి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల వరి పంటకు ప్రధానంగా కలిగించే నష్టం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా సమగ్ర సస్యరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
2: వరిలో ప్రధానంగా రైతుకు నష్టం చేసే పురుగు ఈ కాండం తొలిచే పురుగు. దీన్ని రైతులు రకరకాలుగా పిలుచుకుంటారు. కొన్ని చోట్ల ఊస తిరిగే పురుగు అని, తర్వాత ఉమ్మవు చచ్చు పురుగు అని, ఇలా కాండం తొలిచే పురుగునే రకరకాలుగా పిలుచుకుంటారు. అయితే ఈ కాండం తొలిచే పురుగు మూడు దశల్లో వరిని ఆశిస్తుంది. ఒకటి నారుమడి దశలో, ఆ తర్వాత దుబ్బు చేసే దశ పిలుకలు వచ్చే సమయంలో, మళ్ళీ అంకురం ఏర్పడే నుంచి ఈనిక దశ వరకు కూడా మరొకసారి ఆశిస్తుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలోనూ అంటే ఖరీఫ్ సీజన్లోనూ, తర్వాత యాసంగి రబీ సీజన్లోనూ కూడా ఆశిస్తుంది. అయితే ప్రధానంగా యాసంగిలో ఎక్కువగా ఆశించి ఎక్కువ నష్టం కలిగజేస్తుంది. నారుమడిలో ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు చనిపోతాయి. దీని యొక్క ప్రౌఢదశ పురుగు పసుపు రంగులో ఉంటాయి. ఆడరెక్కల పురుగు ముందు జత రెక్కల పైన నల్లటి మచ్చ ఉంటుంది. ఈ ఆడరెక్కల పురుగు ఆకుల కొనల పైన

0: గుడ్లను పెట్టేసి, గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టేసి వాటి వెనుకనున్న వెంట్రుకలతో, గోధుమ రంగు వెంట్రుకలతో కప్పేయడం వల్ల మనకు ఆకు కొనల పైన దూది లాంటి కనిపిస్తూ ఉంటుంది. ఇది లక్షణం, అంటే కాండం తొలచు పురుగు లేదంటే మొగి పురుగు ఆశించింది అని చెప్పుకోవడానికి లక్షణం. తర్వాత అంటే వరి నాటిన 15-20 రోజుల తర్వాత దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్ళీ కూడా ఇది ఆశిస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఆకు కొనల పైన ఆడరెక్కల పురుగు గుడ్ల సముదాయాన్ని పెట్టడం వల్ల గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు, లార్వాలు అంటాము, లద్దె పురుగులు అంటాము, అది కాండం కింది భాగం చేరుకొని కింద రంధ్రం చేయడం వల్ల ఈ మొగికి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఈ మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. ఈ విధంగా మనకి నాటేసిన తర్వాత పిలకల దశలో, దుబ్బు చేసే దశలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే కాండం తొలచు పురుగు మళ్ళీ అంకురం ఏర్పడినప్పటి నుంచి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆకు కొనలపైన గుడ్ల సముదాయం నుంచి వెలువడిన లద్దె పురుగులు కాండం నుంచి కింది భాగం చేరుకొని నీటి మట్టం దగ్గర రంధ్రం చేసి కాండం లోపలంతా కూడా డొల్లగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంకి ఏర్పడిన తర్వాత మనకు తెల్ల కంకులు కనిపిస్తూ ఉంటాయి. అంటే పోషక పదార్థాలు కింది నుంచి కంకికి అందకపోవడం వల్ల కంకిలోని గింజలన్నీ కూడా తాలుగా ఉండడం వల్ల, కంకి బరువు లేకుండా ఉండడం వల్ల నిటారుగా తెల్ల కంకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన కంకి అయితే గింజల బరువు వల్ల వంగిపోయి ఉంటుంది. అంటే మనకి మూడు దశల్లో, అంటే నారుమడి దశల్లో నాటేసిన 15-20 రోజుల తర్వాత, అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో, ఆ తర్వాత అంకురం నుండి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంది. మూడు సమయాల్లో ఆశిస్తుంది కాబట్టి దీనికి సస్యరక్షణ చర్యలు మూడు సమయాల్లో కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనం నారుమడిలో చూసినట్టయితే నారు పీకే వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి, అంటే ఒక ఎకరానికి సరిపడే నారుకి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుల్కలను వేసుకోవాలి. నాటేసిన 15-20 రోజుల తర్వాత, అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్ళీ ఆశిస్తుంది కాబట్టి అప్పుడు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 10 కిలోల చొప్పున, లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలైతే 8 కిలోల చొప్పున, లేదంటే క్లోరాన్ ట్రనిలిప్రోల్ 0.4G గుళికలైతే ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకోవాలి. తర్వాత ఈనిక దశలో, అంటే అంకురం నుంచి ఈనిక దశలో కూడా మళ్ళీ ఆశిస్తుంది కాబట్టి, తద్వారా మనకు తెల్ల కంకులు కనిపిస్తాయి కాబట్టి ఆ అంకురం నుంచి ఈనిక దశలో, అంటే చిరుపొట్ట దశలో మరొకసారి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడు ఎకరానికి కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోరాన్ ట్రనిలిప్రోల్ అయితే 60 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రైతులు కొందరు అసిఫేట్ కూడా వాడతారు. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పురుగు మనకి ఖచ్చితంగా వర్షాకాలంలో, తర్వాత యాసంగిలో వస్తాయి, తర్వాత 3 దఫాలుగా మనకి నష్టం చేస్తాయి. అందుగురించి కేవలం రసాయనిక పురుగు మందులతోనే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ పురుగుని ఎదుర్కోవడం వల్ల మనకు నష్టం తక్కువ కలుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనం ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వారంలో 25 రోజుల మగరెక్కల పురుగులు పడ్డాయంటే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పురుగు ఉనికి, తర్వాత ఉధృతి తెలియడానికి. దీంట్లో ఏంటంటే ఆడ రెక్కల పురుగు సంబంధించిన మందు ఉంటుంది, మగ రెక్కల పురుగులు అంటే మగ సీతాకొక చిలుకలు అన్ని కూడా ఆడ పురుగు ఉందనుకుని వచ్చేసి లింగాకర్షణ బుట్టలు పడిపోతాయి, అవి మళ్ళీ బయటకు రాలేవు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆడరెక్కల పురుగులకి మగరెక్కల పురుగులు దొరక్క సంతానం అనేది తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మన పొలానికి ఈ కాండం తొలచు పురుగు, మొగి పురుగు వచ్చిందని తెలుస్తుంది. తర్వాత ఎంత ఉధృతి ఉందో అనే విషయం కూడా తెలుస్తుంది. అందుగురించి రైతులు ఖచ్చితంగా నాటేసిన 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి దీంట్లో ఉండే మందును మార్చాలి. లూర్ అని చెప్తాం మనం, ఫెరోమోన్ లూర్ని మార్చుతూ ఉండాలి. అంతేకాకుండా దీని కొరకు మనం ఇంకా వేరే రకాల నివారణ చర్యలు కూడా చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక నారుమడిలో ఆడరెక్కల పురుగు గమనించినట్టయితే గానీ, చదరపు మీటర్కి ఒక గుడ్ల సముదాయం గమనించినట్టు గానీ, లేదంటే ఒక చదరపు మీటర్కి 10% చచ్చిన మొవ్వులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఏంటంటే దీని కొరకు ట్రైకోగ్రామా పరాన్న జీవులను కూడా వదలాలి. ఎకరానికి మనము 4 కాడుల చొప్పున 5 దఫాలుగా వాడతాం. అంటే నాటేసిన 25 రోజులప్పుడు ఒకసారి, ప్రతిసారి అంటే 5 దఫాలుగా 4 కాళ్ళు చొప్పున వాడాలి. అయితే నాటిన 25 రోజులు, ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అంటే గుడ్ల పరాన్న జీవిని మనం పిన్ చేసుకోవాలి. సో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఈ మొగి పురుగు సంబంధించిన గుడ్ల లోపల వీటి గుడ్లను పెడతాయి. సో తద్వారా ఈ మొగి పురుగు నుంచి ట్రైకోగ్రామా పిల్ల పురుగులు వస్తాయి, కానీ ఈ మొగి పురుగుకు సంబంధించి ఇచ్చిన పిల్ల పురుగులు రావు, అంటే గుడ్డు దశలోనే పురుగు అంతమవుతుంది. సో ఈ విధంగా ట్రైకోగ్రామ పరాన్నజీవులను మనం ఉపయోగించుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్లు ప్రధానంగా సుడిదోమ కలుగు చేసే నష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ సుడిదోమ రాకుండా చేయవలసినటువంటి ప్రధానమైన సస్యరక్షణ ఏ విధంగా ఉండాలంటారు?
0: సుడిదోమ మన వర్షాకాలం అంటే ఖరీఫ్ పంటలో, తర్వాత యాసంగి రబీ పంటలో కూడా ఆశిస్తూ ఉంటుంది. అయితే ఖరీఫ్ పంటలో ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. సుడిదోమలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి గోధుమ రంగు సుడిదోమ, ఇంకోటి తెల్ల వీపు దోమ. ఈ రెండు రకాల దోమలు కూడా పిల్ల పురుగులు, పెద్ద పురుగులు నీటి పైభాగాన మొక్క మొదళ్ళ భాగం దగ్గర గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్క క్షీణిస్తుంది, అంటే పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది. తర్వాత మొక్క వాలిపోతుంది. తర్వాత ఏంటంటే ఇది సుడులు సుడులుగా తిరుగుతుంది, కాబట్టి మనకు పంట నష్టం కూడా సుడులు సుడులుగా ఎండుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇది గమనించిన వెంటనే మనకి నారుమడిలో 10 నుంచి 15 పురుగులు గమనించినట్టయితే ఒక్కొక్క దుబ్బుకి, తర్వాత నాటేసిన పొలంలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో దీంట్లో ఏంటంటే రసాయనిక పురుగు మందులే కాకుండా మనము నాటిన ప్రతి 2 మీటర్ల తర్వాత 20 సెంటీమీటర్ల కాలిబాట వదిలేసినట్టయితే దుబ్బు కింది భాగంలో నీటి మట్టం దగ్గర గాలి వెలుతురు బాగా సోకడం వల్ల ఈ దోమ ఉధృతి అంతగా ఉండకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ నత్రజని ఎరువులు మనం తగినంత సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. అధిక నత్రజని ఎరువులు వాడినట్టయితే ఈ సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి మనం రసాయనిక పురుగు మందులు వాడాలి. సో దీనికి మంచిగా బాగా పనిచేసే మందులు ఏంటంటే డైనోటెఫ్రాన్ ఎకరానికి 80 గ్రాముల చొప్పున, లేకపోతే పైమెట్రోజైన్ ఎకరానికి 120 గ్రాముల చొప్పున, బుప్రోఫెజిన్ అయితే ఎకరానికి 320 మిల్లీలీటర్ చొప్పున, ట్రైఫ్లూమిజో పైరిమ్ అయితే ఎకరానికి 97 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ ఎక్కువగా బాగా పంట ఎదిగినప్పుడు అంటే అంకురం దశ నుండి ఇనిక దశలో ఉన్నప్పుడు ఈ పైరుని కూడా పాపి కింది భాగంలో మందు పడేటట్లుగా పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని అదుపులో ఉంచవచ్చు. మనం వెంటనే గమనించి పిచికారీ చేసుకున్నట్టయితే 1-2 రోజుల్లోనే పొలమంతా కూడా సుడులు సుడులుగా ఎండిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పిన వాటితో పాటు ప్రధానంగా ఈ సమయంలో పంటలకు ఆశించేటటువంటి కొన్ని ఉల్లికోడు కానివ్వండి, తాటాకు తెగులు, ఆకుముడత, ఇలా ఆకునల్లి, ఇలా రకరకాల తెగుళ్లతోటి పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: తర్వాత రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉల్లికోడు. ఉల్లికోడు ఆశించినప్పుడు దిగుబడులు సుమారు 30 నుంచి 50% వరకు కూడా తరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఈగజాతికి సంబంధించిన పురుగు. ఇది ఆశించడం వల్ల అంకురము ఒక ఉల్లి కాడలాగా సాగి ఉల్లి గొట్టంలాగా ఉంటుంది. అలా ఉల్లికోడు ఏర్పడిన దానికి మనకి పిలకలు రావు. సో ఈ విధంగా ఏంటంటే మనకి దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. ఉల్లికోడు ఏంటంటే నార్మల్లో రావచ్చు, నాటేసిన తర్వాత కూడా లేత పంట దశలో కూడా రావచ్చు. అయితే ఏంటంటే నారుమడిలో మనం గుల్కలు వేసుకోవాలి. ఒక 2 గుంటల నారుమడికి అంటే ఒక ఎకరం సరిపడే నారుకి మనం విత్తిన 10-15 రోజులప్పుడు 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుల్కలు వేసుకోవాలి. తర్వాత నాటేసిన 15-20 రోజులప్పుడు మళ్ళీ గుళికలు వాడాలి. ఎకరానికి కార్బోఫిరాన్ 3G గుళికలు అయితే 10 కిలోల చొప్పున వేసుకోవాలి. లేదంటే పిచికారీ చేసుకున్నట్టయితే ఎకరానికి ఫిప్రోనిల్ 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే ఉల్లి కూడా అదుపులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఉల్లికోడును తట్టుకునే రకాలు వాడడం వల్ల రైతులు దీని నుంచి నష్టాన్ని నివారించవచ్చు. జగిత్యాల పరిశోధన స్థానం నుంచి, వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలన్నీ కూడా ఉల్లికోడును తట్టుకుంటాయి. ఎక్కడైతే ఉల్లికోడు ఉధృతి ఎక్కువగా ఉంటుందో రైతులు ఉల్లికోడును తట్టుకునే రకాలను వాడటం శ్రేయస్కరం. అట్లానే వరిలో తాటాకు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుని గీకి తినడం వల్ల ఆకు పైన నిలువు తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు 2 ఆకుపొరల మధ్యన గుడ్లు పెట్టడం వల్ల చిన్న పిల్ల పురుగులు 2 ఆకుపొరల మధ్యలో ఉండి గీకి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. ఈ ప్రౌఢదశ పురుగులు నీలిరంగులో ఉంటూ మెరుస్తూ ఉంటాయి, వాటిపైన ముళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే పిల్ల పురుగులు, ప్రౌఢదశ పురుగులు 2 కూడా గీకి తినడం వల్ల ఆకులపైన తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. సో వీటి నివారణకు ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత కూడా మొదటి దశలో ముఖ్యంగా నాటేసిన తర్వాత ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్య దీని లక్షణం ఏంటంటే ఆకు నిలువుగా పైనుంచి కింది వరకు ముడుచుకొని ఉండి లోపల లేత పసుపచ్చని లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు గీకి తినడం వల్ల నిలువుగా సమాంతర చారలు కనిపిస్తూ ఉంటాయి.

0: మనం ఆకు విప్పి చూసినట్టయితే మనకు లోపల ఈ లేత పసుపుపచ్చ రంగు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దెపురుగు కనిపిస్తుంటుంది. సో వీటి నివారణ కొరకు మనం ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 గ్రాముల చొప్పున, మనం అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ ఆకునల్లి కంకినల్లి కూడా 2 దశల్లో ఆశించడం వల్ల రైతుకు నష్టం కలుగుతుంది. ఆకునల్లి ఏంటంటే అంకురం కంటే ముందు దశలో వస్తుంది జనరల్గా, ఆ తర్వాత కంకినల్లి ఏంటంటే అంకురం దశ నుండి ఈనిక దశలో వస్తుంది. ఈ ఆకునల్లి ఆశించడం వల్ల ఆకులపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ కంకినల్లి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి, కాండం పైన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి, ఆ తర్వాత కంకిలోని గింజలపైన కూడా మచ్చలు ఏర్పడతాయి. కంకి పూర్తిగా బహిర్గతం అవ్వదు, కంకిలోని గింజలు కూడా పూర్తిగా నిండవు. ఈ విధంగా రైతుకు చాలా నష్టం కలిగజేస్తున్నాయి. ఇట్లా రంగు మారిన ధాన్యం బయట తక్కువ ధర పలకడం వల్ల రైతుకు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ కంకినల్లి ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆకునల్లి కానీ కంకినల్లి కానీ ఆశించినప్పుడు వీటికి సంబంధించిన పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. నీటిలో కరిగే గంధక పొడి ఎకరానికి 600 గ్రాముల చొప్పున, లేకపోతే స్పైరోమెసిఫెన్ ఎకరానికి 200 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎరువులను కూడా సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి.
1: ఎరువులు, నీటి యాజమాన్యం, వాటితో పాటు తీసుకోవాల్సినటువంటి సమగ్ర చర్యలు అనేవి జాగ్రత్తగా తీసుకోగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయంటారు. అదేవిధంగా వరి ఈగ వల్ల కలిగే నష్టం, ఆకు చుట్టూ ఉండే పురుగు వల్ల కలిగే నష్టం, రెల్లరాల్చు పురుగు వల్ల కలిగే నష్టం, ఇలా కొన్ని రకాల పురుగుల వల్ల ఈగల వల్ల వరి పంటకి ఎలాంటి నష్టం చేకూరుతుంది, వీటి నివారణ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
0: వరి ఈగ ఆశించిన దుబ్బులోని ఆకులు తెల్లగా మారుతూ ఉంటాయి, సన్నగా ఉంటాయి ఆకులు. తర్వాత ఈ తెలుపు భాగంలో మనకి వరుస రంధ్రాలు కనిపిస్తాయి. ఇది ఆశించడం వల్ల గింజ పూర్తిగా పాలు పోసుకోకపోవడం వల్ల తాలు గింజలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి చివరి దశలో దిగుబడిపైన ప్రభావం చూపిస్తాయి. ఈ వరి ఈగ నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున ఫిప్రోనిల్ని పిచికారీ చేసుకోవాలి. కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ ఆకు చుట్టు పురుగు అప్పుడప్పుడు కొంత నష్టం చేస్తూ ఉంటుంది. ఈ లద్దె పురుగు ఆకుని చించి దాన్ని చుట్టుకొని దాని లోపల ఉండి ఈ నీటి పైన ఒక మొక్క నుంచి ఒక మొక్క అట్లా వెళ్తూ ఉంటుంది. అయితే వీటికి రైతులు రెగ్యులర్గా వాడే మందులే సరిపోతాయి. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రెల్లరాల్చు పురుగు ఈ మధ్య కాలంలో ఆశించి బాగా నష్టం కలిగజేస్తుంది. గింజలు గట్టిపడే దశలో ఆశించి నష్టం కలిగజేస్తుంది. ఈ రెల్లరాల్చు పురుగు, లద్దె పురుగు కంకి వెన్ను భాగంలో కత్తిరించడం వల్ల రైతుకి బాగా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం వేళల్లో ఈ లద్దె పురుగు కంకి వెన్ను భాగం దగ్గర కట్ చేయడం వల్ల నష్టం కలుగుతుంది. వీటి నివారణ కొరకు ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ వరిలో చివరి దశలో వరి కంపనల్లి కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది గింజలు పాలు పోసుకునే దశలో ఆశిస్తుంది, గింజలపైన రంధ్రం చేస్తుంది, అక్కడి నుంచి రసాన్ని పీల్చడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి, తర్వాత నలుపు రంగులోకి మారిపోతాయి. ఆ విధంగా రైతుకి మార్కెట్లో రంగు మారిన ధాన్యానికి రేటు రాకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఈ వరి కంపు నల్లు ఆశించినప్పుడు రైతులు అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేయాలి.
1: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యంలో ప్రధానంగా పురుగు మందులతో కానివ్వండి లేదా ఇంకా వేరే ఎరువులతో కానివ్వండి, వీటితోటి నివారణ చేయటం అనేది కొంత అంటే కెమికల్స్ వాడి చేయటం ఒక మార్గం. ఇలా కాకుండా సమగ్ర యాజమాన్యం ద్వారా అంటే రైతులు చేసే చర్యల వలన ఈ మందులు అవి వాడకుండా వాటిని ఏ విధంగా నివారణ చేయొచ్చు అంటే ప్రకృతి ధర్మంగా?
0: ముఖ్యంగా ఏంటంటే ఈ రకరకాల పద్ధతుల ద్వారా మనం పురుగులపైన ఒత్తిడి తీసుకొచ్చి నివారించగలిగితే మనకి పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే ఈ సాగుకు సంబంధించిన కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడం, దానివల్ల ఏంటంటే ఈ వరి కాండం తొలచు పురుగు యొక్క కోశస్థ దశ భూమి నుంచి బహిర్గతమై ఎండ వేడింకి తర్వాత పక్షులు ఏర్కొని తింటాయి. ఇట్లా ప్రతిసారి కూడా ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కేవలం మార్కెట్లో దొరికే ఈ నత్ర

0: రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వాడకుండా ఈ సేంద్రియ ఎరువులను కూడా వాడుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో రైతుకు అవకాశం ఉన్నప్పుడు పచ్చి రొట్టె ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసర మొదలగు వాటిని వేసుకుని పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియ దున్నడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం ఇట్లా సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. తద్వారా మనం వేసిన ఎరువులు మొక్కకు బాగా అందుతాయి. అందులో భాగంగా ఏంటంటే ఎకరానికి దుక్కిలో 8 క్వింటాలు 800 కిలోల ఈ వర్మి కాంపోస్ట్ వేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో రైతులంతా కూడా ఈ కంబైన్ హార్వెస్టర్తో వరి కోతకు వస్తున్నారు కాబట్టి చాలా గడ్డి మిగిలిపోతుంది పొలాల్లోనే. సో ఎకరానికి 2 టన్నుల చొప్పున ఈ వరి గడ్డిని కూడా భూమిలో కలియదుండడం వల్ల భూమికి సేంద్రియ కర్బనం చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా వాడుకోవాలి. అంటే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్న జీవిని వాడుకోవాలి. అట్లానే కొన్ని ఈ బయో ఫర్టిలైజర్స్ అంటారు, జీవన ఎరువులు అంటాం, అవి కూడా మనం వరిలో వాడుకోవాలి. ఉదాహరణకి ఈ అజోస్పైరిల్లం అని, అజోటోబ్యాక్టర్ అని, తర్వాత నీలి ఆకుపచ్చ నాచు అని, తర్వాత అజొల్లా అని. సో ఇవన్నీ కూడా మనం వరిలో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నత్రజని ఎరువులు ముఖ్యంగా రైతులు యూరియా రూపంలో వాడుతుంటారు, అవి తగ్గించుకోవచ్చు. తర్వాత తెగుళ్ల విషయంలో మనకి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఈ జీవ సంబంధం మందు ఉంది. అది ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ నాటిన తర్వాత తెగుళ్ళు రాకుండా ఉంటుంది. తర్వాత మనం వర్మి కంపోస్ట్ని మళ్ళీ నాటేసిన తర్వాత కూడా 2 సార్లు వాడుకోవచ్చు. నాటిన 25 రోజుల తర్వాత 15 రోజుల గ్యాప్తో ఎకరానికి 2 క్వింటాల చొప్పున వాడుకోవచ్చు. తర్వాత ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాము, అంటే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా వాడుకోవాలి. రైతులు ప్రతి సీజన్లో ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు వేయడం వల్ల భూమిలో వాటి నిల్వలు పెరిగిపోతున్నాయి. అవి కరగని స్థితిలో ఉండడం వల్ల మొక్కలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా రైతులు వాడుకోవాలి. అది 20 కిలోల పశువుల పేడకి 1 కిలో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను కలుపుకొని వాడుకున్నట్టయితే ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు కూడా రైతులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇట్లా రకరకాల పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే రైతులు పెట్టుబడి తగ్గించుకోవడము, తర్వాత ఆదాయాన్ని పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. అంటే ముఖ్యంగా రైతులకి వ్యవసాయంతో పాటు పాడి వేరే రంగాలు ఉన్నప్పుడు వాటి ఉత్పత్తులను కూడా వనరులుగా వాడుకోవడం వల్ల అన్ని సద్వినియోగపరచుకోవడము, పెట్టుబడి తగ్గించుకోవడము, అధిక రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: కృత్రిమంగా కొన్ని చర్యలు తీసుకోవటం వలన వరి నాశించే పురుగుల యొక్క సమగ్ర యాజమాన్యంలో వాటిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులకు చివరిగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏ విధంగా ఉండాలి? మీరిచ్చే సలహాలు సూచనల వలన వారు ఏ విధంగా పంటను కాపాడుకోవచ్చు? రైతు సోదరులకు మీ సలహాలు సూచనలు.
0: ముఖ్యంగా వరిలో మనకి ఉత్పాదక వ్యయం పెరుగుతూ ఉన్నది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సమగ్ర వ్యవసాయం అనేది పాటించాలి. అంటే ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే సమగ్ర ఎరువుల యాజమాన్యం, అంటే సేంద్రియ ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులను కలుపుకొని మనం వాడుకోవాలి. అట్లానే సమగ్ర సస్యరక్షణ చర్యలు, అంటే కేవలం మార్కెట్లో దొరికే రసాయనిక పురుగు మందులతోనే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బయో పెస్టిసైడ్స్, జీవ సంబంధ పురుగు మందులు, తర్వాత పలు రకాల యాజమాన్య చర్యలు, అంటే ఇందాక చెప్పుకున్న మనం లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడము, అట్లానే పురుగుల్ని తెగుల్ని తట్టుకునే రకాలు వాడుకోవడమని, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడమని, ఇట్లా యాజమాన్య పద్ధతులను, తర్వాత జీవ సంబంధ పురుగు మందులు, జీవన ఎరువులను, సహజ ఎరువులను, ఇవన్నీ కూడా మనం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పెట్టుబడి తగ్గించుకోగలుగుతాము, తర్వాత అధిక దిగుబడి పొందుతాము. మనకి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు చాలా ఎరువులు వాడుతూ ఉన్నారు, అంటే ముఖ్యంగా యూరియా ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. సో నత్రజని ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ సుడిదోమ, దోమపోటు ఎక్కువగా ఉధృతి కలుగుతుంది, అట్లానే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అందుగురించే మన భూమికి భూసార పరీక్ష అనుసరించి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత మోతాదులో అవసరమో అదే దానికి తగిన సిఫార్సు చేసిన మోతాదులోనే వాడుకోవడం వల్ల ఈ పురుగు తెగులు ఉధృతి తగ్గించుకోవడమే కాకుండా అధిక రాబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: నమస్తేనండి.
2: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇంతవరకు వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం అంశాన్ని గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 12వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దయదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ దయదా కృష్ణ గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియజేస్తారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం టెంపర్ చిత్రం కోసం అద్నాన్ సమీ, రమ్య బెహ్రా, వీణా ఘంటసాల ఆలపించిన ఈ పాట. గీత రచన విశ్వ, సంగీతం అనూప్ రూబెన్స్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట కేరింత. ఈ చిత్రం కోసం కార్తిక్ ఆలపించిన ఈ పాట గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

సుకుమారుడు ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ పాట గీత రచన శ్రీమణి, సంగీతం అనూప్ రోబెన్స్.

శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట అంతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఆర్డి బర్మన్.

సంపంగి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట గీతరచన వి. యాదగిరి, సంగీతం గంటాడి కృష్ణ.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మై ప్రసారం. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట బొమ్మరిల్లు. ఈ చిత్రం కోసం సాగర్ సుమంగలి ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాతి పాట ఘరానా పుల్లోడు. ఈ చిత్రం కోసం మనోచిత్ర ఆలపించిన ఈ పాట, గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రం కోసం రాజేష్ చిత్రం ఆలపించిన ఈ పాట. గీత రచన గంటాడి కృష్ణ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

నీ స్నేహం ఈ చిత్రం కోసం ఉషా ఆలపించిన ఈ పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్.

పౌర్ణమి ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన ఈ పాట గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట చంటి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్నాం సింహ. ఈ చిత్రం కోసం హరిహరన్ కౌసల్య ఆలపించిన ఈ పాట గీతరచన చంద్రబోస్, సంగీతం చక్రి.

0: AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం.

Ni da ni da ni da ma ma da ni da ma da ma ma ga ri ga ra.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, నిలయముల సమయం 10 గంటలు. మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల్లాంటి సినీగీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం దసరా బుల్లోడు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఆచార్యాత్రేయ గీతం. సంగీతం కెవి మహదేవన్.

0: జమీందారు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం టి చలపతిరావు.
1: పలకరించితేనే ఉలికి ఉలి

మూగ మనసులు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట. గీతరచన ఆచార్య అత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఇద్దరు మిత్రులు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట. గీత రచన దాశరథి, సంగీతం జీకే రఘు.

ఆడబ్రతుకు ఈ చిత్రం కోసం పి సుశీల బృందం ఆలపించిన ఈ పాట గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం విశ్వనాథన్ రామమూర్తి.

అమ్మ కోసం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం పి ఆదినారాయణరావు.

పందులమ్మ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజేంద్ర నాగేంద్ర.

మధురగీతలు కార్యక్రమంలో తర్వాతి పాట జీవన తరంగాలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం ఆలపించిన ఈ పాట గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

మంచి రోజులొచ్చాయి ఈ చిత్రం కోసం ఘంటసాల అలపించిన ఈ పాట గీత రచన కృష్ణశాస్త్రి, సంగీతం టి చలపతిరావు.

పుట్టినిల్లు మెట్టినిల్లు ఈ చిత్రం కోసం ఏఎం రాజా పి సుశీల ఆలపించిన ఈ పాట గీతరచన దాశరథి సంగీతం సత్యం.

నోము ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట. గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

మధురగీతాలు కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట పచ్చని సంసారం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 16 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.